ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 9వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ సోమవారం మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. నేత్రదానం ఆవశ్యకత గురించి మనం తెలుసుకున్నాం కదా, ఇక నేత్రదానం అపోహలు వాస్తవాల గురించి కూడా తెలుసుకుందాం. సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు పెద్దలు. అంటే

మనిషికి ఉన్న అన్ని ఇంద్రియాల్లో కళ్లకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది అని అర్థం. మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూడాలన్నా, మన తల్లిదండ్రులను, పిల్లలను, స్నేహితులను గుర్తించాలన్నా, ప్రకృతి అందాలను ఆస్వాదించాలన్నా కళ్లే మనకు ప్రధానమైన సాధనం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, కానీ మన తర్వాత మన కళ్లతో ఇంకొకరు ఈ ప్రపంచాన్ని చూడగలిగితే ఇంతకంటే గొప్పదానం ఇంకొకటి ఉంటుందా? ప్రతి సంవత్సరం ఆగస్ట్ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ ను నిర్వహిస్తారు. కంటిదానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, మరణించిన తర్వాత కళ్లను దానం చేయడానికి ముందుకొచ్చేలా ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక కుటుంబంలో పెద్దాయన మరణించారనుకుందాం. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎంతో మందికి సహాయం చేశారు. మరణం తర్వాత కూడా ఆయన కళ్లను దానం చేస్తే ఆయన కళ్లలోని ఉపయోగపడే కార్నియా ద్వారా చూపు కోల్పోయిన మరో వ్యక్తికి చూపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది కంటిదానం చేయాలనుకున్న అపోహల కారణంగా తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. మరి ఈరోజు అపోహలు, వాస్తవాలు తెలుసుకుందాం. కళ్లు దానం చేస్తే పార్థివ దేహం ముఖం పాడవుతుందా? కంటి దానం ఎవరు చేయాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో ఉంటాయి. అందుకే ఈరోజు నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా కంటిదానంపై ఉన్న ముఖ్యమైన 5 అపోహలు, వాటి వెనుక ఉన్న వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంటిదాన ప్రక్రియ శిక్షణ పొందిన వైద్య సిబ్బంది నిర్వహిస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు చివరి చూపు చూసేటప్పుడు సాధారణ రూపాన్ని దర్శించవచ్చు. కళ్లను మొత్తం తీసి ఇంకొకరికి పెట్టేస్తారు అన్నది మరో అపోహ. కంటిదానం అంటే ఒకరి కళ్లను తీసి అదే కళ్లను మరొకరికి పెట్టడం కాదు. చూపు పునరుద్ధరణకు ముఖ్యమైన కార్నియా సేకరిస్తారు. మన కంటిలో ముందు భాగంలో ఉండే పారదర్శక పొరే కార్నియా. దాన్ని ఒక కెమెరా లెన్స్ తో పోల్చుకోవచ్చు. కెమెరా లెన్స్ పై మబ్బు కమ్ముకుంటే ఫోటో స్పష్టంగా రాదు కదా. అదే విధంగా కార్నియాలో సమస్య ఉంటే చూపు ప్రభావితం కావచ్చు. అలాంటి కొన్ని పరిస్థితుల్లో కార్నియా ట్రాన్స్ప్లాంట్ ద్వారా చూపు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అందుకే నేత్రదానం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు అపోహల కంటే వైద్యపరమైన వాస్తవాలను తెలుసుకోవడం ముఖ్యం. నేత్రదానం చేయాలంటే ముందుగానే ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకోవడం మంచిది. అలాగే వ్యక్తి మరణానికి సంబంధించిన సమాచారం కూడా త్వరగా అందిస్తే మంచిది. నేత్రదానంలో సాధారణంగా మరణించిన తర్వాత 4 గంటల నుంచి 6 గంటలలోపు కళ్లలోని కార్నియాను సేకరించడం ఉత్తమం. అయితే పరిస్థితులను బట్టి 6 గంటల తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో సేకరణ అనేది సాధ్యమవుతుంది. అందుకే మరణించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప ఐ బ్యాంక్ లేదా నేత్ర వైద్య సంస్థకు సమాచారాన్ని అందివ్వాలి. కంటిదానం చేస్తే మన కళ్లకు తర్వాతి జన్మలో సమస్య వస్తుందా అనేది చాలా మంది డౌట్. ఇది శాస్త్రీయ ఆధారం లేని నమ్మకం. కంటిదానం అనేది ఒక మానవతా సేవ అని గుర్తుంచుకోవాలి. మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా వారి వల్ల ఇంకొకరి కుటుంబంలో ఆనందం మొదలైతే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? అందుకే కంటిదానం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు అపోహల కంటే వైద్యపరమైన వాస్తవాలను తెలుసుకోవడం ముఖ్యం. కంటిదానం చేయాలంటే ముందుగానే ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకోవడం మంచిది. అలాగే వ్యక్తి మరణానికి సంబంధించిన సమాచారం కూడా త్వరగా అందిస్తే మంచిది. కంటిదానంలో సాధారణంగా మరణించిన తర్వాత 4 నుండి 6 గంటలలోపు కార్నియాను సేకరించడం ఉత్తమం. అయితే పరిస్థితులను బట్టి 6 గంటల తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో సేకరణ చేస్తారు. అందుకే మరణించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప ఐ బ్యాంక్ లేదా నేత్ర వైద్య సంస్థకు సమాచారం అందించాలి. నేత్రదానం గురించి మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన కళ్లతో మనం ఎన్నో సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చూశాం. మన జీవితం ముగిసిన తర్వాత అదే చూపు మరొకరి జీవితంలో వెలుగుకు కారణమయ్యే అవకాశం ఉంటే అంతకంటే మనకు కావాల్సిందేముంది? కాబట్టి నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ సందర్భంగా అపోహలను పక్కన పెట్టి వాస్తవాలను తెలుసుకుందాం. మన చూపు మనతో ముగిసిపోకూడదు. మన తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగై నిలవాలి. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:30 కావస్తుంది. ఇప్పుడు విందాం సూక్తి సుధా. వ్యాఖ్యాత శ్రీ పచ్చా పెంచలయ్య గారు.
1: కాకి వలెను మనము కలకాలముండక హంస వలెను బ్రతుక అమరు కీర్తి. బ్రతుకు రీతిలోన బహుదారులున్నవి, తెలిసి నడిచినప్పుడే తేజమబ్బు. ఈ చరాచర జగత్తులో ఎన్నో వేల లక్షల జీవరాశులున్నాయి. ఒక్కో ప్రాణిది ఒక్కొక్క జీవన విధానం. ఇన్ని లక్షల జీవుల్లో దేని ప్రత్యేకత దానిది. ఆకారంలో గాని, ఆహారంలో గాని, నడవడికలో గాని, నమ్మకాలలో గాని, పలుకులలో గాని, ప్రవర్తనలలో గాని, చూపులలో గాని, సిద్ధాంతరంగాలలో గాని, ఉనికిలో గాని, ఉన్నతాశయాలలో గాని, దేనికదే సాటిగాని ఒకదానికొకటి సరిపోల్చబడడం లేదు. దేని ప్రత్యేకత దానిది. కాని అవి నడిచే దారులలోనే వాటికి

0: మంచి చెడులు ఆపాదింపబడుతాయి. ఒకరు తను నడిచేదారి సలక్షణమైనదని, దీనిలోనే కీర్తి ప్రత్యేకతలు దొరుకుతున్నాయని తలంచి ఆ బాటలోనే తన జీవిత చరమాంకం వరకు నడుస్తూ ఉంటాడు. పిల్లి తను కళ్ళు మూసుకుని పాలు త్రాగుతూ నన్నెవరూ గమనించడం లేదని, ఎవరికీ నేను దొరకడం లేదని తృప్తి పడుతూ ఉంటుంది. కాని దానిని గమనించిన ఆ యజమాని ఒక్క దెబ్బతో దానిని అంతం చూడక మానడు కదా. అలాగే ఏ వ్యక్తి గాని ఏ ప్రాణి గాని తనదారే ఉత్తమమైనదని భావించి అందులో పయనిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం లోకంలో. కాని ఆ దారి ఎలాంటిదో, అందులో ఆ ప్రాణి పొందే మంచి చెడులేమిటో చూసేవారికి స్పష్టంగా కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఓ ప్రవాహంలో ఓ జంతు కళేబరం కొట్టుకు వస్తూ ఉంటుంది. దానిని గమనించిన ఓ రాబందు అమితానందంతో దానిపై వాలి దానిని కొద్ది కొద్దిగా భుజిస్తూ అమితానందాన్ని పొందుతూ ఉంటుంది. ఆ ప్రవాహం ఓ మలుపు వద్ద చాలా క్రిందకు దూకబోతూ ఉంది. అప్పుడు గమనించిన ఆ పక్షి ఎగురుటకు శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కాని ఆ కళేబరంలోకి తన కాలిగోళ్లు బాగా చొచ్చుకొని పోవడంతో పైకెగుర వీలులేక ఆ ప్రవాహంలో పడి తను కూడా జీవితాన్ని ముగింపజేసుకునే దశకు తయారైపోతుంది. అలాగే తను చేసే పని చెడ్డదో మంచిదో పూర్వాపరాలు బాగా ఆలోచించకుండా తలమునకలే ప్రవర్తిస్తే తుదకు ఆ పక్షికి పట్టిన గతే మనకు పట్టి తీరుతుంది. లోకంలో కాకిలాంటి వ్యక్తులు హంసలాంటి వ్యక్తులు ఉంటారు. కాని హంస కాకి రెండూ కూడా ప్రాణులకు సహజ లక్షణాలైన ఆహార నిద్ర భయ మైథునాలతో తమ బ్రతుకులను నిండుస్తూ వంశాలను అభివృద్ధి చేసుకుంటున్నాయి యథేచ్ఛగా. ఎదుటి వారి చేత చీకొట్టించుకుంటూ ఎవరో ఏదో పారవేస్తే అవి సేకరించుకుని తన కడుపు నింపుకుంటూ తనకేమీ పట్టి పట్టనట్లుగా బ్రతికే కాకి కన్నా 10 మంది చేత గారవింపబడుతూ ఒక గొప్ప సమున్నత స్థాయిలో ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే హంస జీవితం ఎంతో గొప్పది గదా. మానవునికి పశుపక్షాదులకు గల ఒకే ఒక తారతమ్యం ఆలోచన పరిధిలోనే అవగతమవుతూ ఉంటుంది. ఆ విచక్షణను పరమేశ్వరుడు మనిషికే ఇచ్చాడనటంలో సందేహం లేదు. ఆ విచక్షణను ఆ విజ్ఞతను ఉపయోగించి ప్రతి మానవుడు మంచి చెడులను మరీ మరీ బేరూజులు వేసుకుని తన దారిలోని లోటుపాట్లను తెలివిగా గుర్తెరిగి జీవనయానం సాగించగలిగితే కాకి వలె ఏదో బ్రతికామా తిన్నామా అని కాకుండా హంస వలె ఆ బ్రతికే దారిలో 10 మంది చేత ప్రస్తుతింపబడుతూ అదే రీతిలో జీవనయానం చేయవచ్చును. భగవంతుడు తనకిచ్చిన అపూర్వ అవకాశమైన జ్ఞాన సంపదను ఉపయోగించి ప్రతి మనిషి హంసలా బ్రతకాలని బ్రతికి తీరాలని ఆకాంక్షిద్దాం.
1: మీరింతవరకు సూక్తి సుధం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పచ్చాపెంచలయ్య గారు.
2: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం. సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

శనగ పంటలో పోషక లోపాలు యాజమాన్యం. శనగ పంటలో పోషకాలు సమతుల్యంగా లభించడం మొక్కలు ఆరోగ్యము మరియు అధిక దిగుబడికి ముఖ్యమైంది. ఏదైనా పోషకం తక్కువైతే ఆకుల రంగు, మొక్క ఎదుగుదలతో పాటు గింజల అభివృద్ది కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల పోషక లోపాలను ముందుగానే గుర్తించి సరైన యాజమాన్యం చేయడం పంట విజయానికి కీలకమైంది. శనగ పంటలో జింకు లోపం వలన పంట ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడడం, అలాగే కణుపుల మధ్య దూరం కూడా తగ్గుతుంది. కాలిపోయిన మచ్చలు కూడా కనపడతాయి. ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో లోపం బాగా కనిపిస్తుంది. ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. పైరుపై లోప లక్షణాలు కనపడినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగ పంటలో ఇనుప ధాతు లోపం కనిపించినప్పుడు లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి ఉదజని సూచిక ఎక్కువ ఉన్న నేలల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇనుప ధాతు లోప నివారణకు లీటర్ నీటికి 5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పైరులో వచ్చే గంధకం లోపం వలన తొలుత లేత చిగురు హరిత వర్ణాన్ని కోల్పోయి ఆ తర్వాత మొక్క అంతా పసుపు రంగుకు మారుతుంది. నేలలో 8 PPM కంటే తక్కువగా గంధకం ఉన్నప్పుడు ఈ లోపం కనిపిస్తుంది. ఈ లోప నివారణకు ఎకరాకు 8 నుంచి 12 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని విత్తుతున్నప్పుడు వేసుకోవాలి. వివిధ పంటల్లో విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. ఏ పంట సాగు చేసినా నాణ్యమైన దిగుబడిని పొందాలంటే రైతులు మొదట దృష్టి పెట్టాల్సింది విత్తనంపైనే. ఎందుకంటే విత్తు మంచిదైతే పంట కూడా బాగుంటుంది అన్నది అక్షర సత్యం. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తున్న ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి కేవలం నాణ్యమైన ధృవీకృత విత్తనాలను మాత్రమే ఎంచుకోవాలి. విత్తనాన్ని భూమిలో విత్తే ముందు మట్టిలో వ్యాపించే శిలీంధ్రాలు, అలాగే విత్తిన తర్వాత నెల రోజుల పాటు ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడేందుకు విత్తన శుద్ధి చేయడం చాలా ముఖ్యమైంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తూ మొక్క ప్రారంభ దశలోనే తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లు పురుగులను అదుపులోకి తీసుకువస్తుంది. పంటలు ఒక్కసారి తెగుళ్లు పురుగుల బారిన పడితే వాటి నియంత్రణ కోసం రైతులు మందులపై ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ముందుగానే విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అనేక సమస్యలను నివారించవచ్చు. వరి పంట విత్తన శుద్ధి విషయానికొస్తే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజం, 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్లకైతే లీటర్ నీటికి 1 గ్రాం కార్బెండిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనానికి నానబెట్టడానికి లీటర్ మందు నీరు సరిపోతుంది. కార్బెండిజం 25% మరియు మాంకోజబ్ 50% మిశ్రమ శిలీంధ్ర నాశనిని వాడితే కిలో విత్తనానికి 2 గ్రాముల మందు లీటర్ నీటికి కలిపి వాడుకోవాలి. మొక్కజొన్నలు అయితే కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజబ్ ను కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. జొన్న పంటకైతే కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా కాప్టాన్ లేదా 1.5 గ్రాముల టెబ్యూకొనజోల్ 2% మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. జొన్న పంటలో వచ్చే మొవ్వు ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమితాక్సా మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. శనగ పంట విషయానికొస్తే విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడిని మరియు 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బెండిజం విత్తన శుద్ధి చేయడం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల విటావాక్స్ పవర్ అంటే కార్బాక్సిన్ 37.5%, అలాగే థైరమ్ 37.5% డిఎస్ ను వాడి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మొదట శిలీంధ్ర నాశనిని తరువాత ట్రైకోడెర్మాను వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి. పెసర

మినుము పంటకైతే కిలో విత్తనానికి 2.5 గ్రాముల మాంకోజెప్ లేదా కార్బెండిజం వంటి తెగుళ్ల మందులతో మరియు 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రేట్ లేదా 5 గ్రాముల థయామిథా

మరియు వేరుపురుగు ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 2 ml కలిపి విత్తన శుద్ది చేసుకోవచ్చు. మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, తెగుళ్లు ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరడిని పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమిసంహారక మందులతో శుద్ది చేసి నీడలో ఆరబెట్టి ఆ తరువాత శిలీంద్రనాశనితో శుద్ది చేసుకోవాలి.

0: మీరింత వరకు పొలం కబుర్లు విన్నారు.
1: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కు వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాసరావు తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్ష సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరలు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కులసుపారస సారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్ట్ లో R&R ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ముంపునకు గురవుతున్న గ్రామ

0: ప్రజలకు కూడా సంతృప్తికరంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నా నేను.
1: వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ది కేంద్రం, మురుగుశుద్ది ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట అభివృద్దితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటివరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలో చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
2: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
1: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని

0: వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31 తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందుస్థానీ, భైరవి రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిభట్ల నారాయణదాసు 1945 జనవరి 2 తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. భారత ఉజ్బెకిస్తాన్ దేశాభ్యాం అద్య ఖనన ఆయుర్వేద పర్యటనార్థిక సహయోగ పర్యావరణ ఉచ్చ శిక్షాది క్షేత్రేషు పరస్పర సహయోగ సంవర్ధనాయ సంధిపత్రాణి హస్తాక్షరితాని. దేశద్వయేన త్రింశదుత్తర ద్విసహస్ర వర్షం యావత్ పంచార్బుద్ డాలర్ మితం వ్యాపార లక్ష్యం నిర్ధారితం. యద్హి సాంప్రతిక వ్యాపారస్య పంచగుణితం వర్తతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తానస్య సర్వోచ్చ సమ్మాననమపి అలభత. ఇదం సమ్మాననం దేశద్వయస్య మధ్యే సహయోగ సంవర్ధనే తదీయ యోగదానాయ ఉపాయనీకృతం. తాషకంద్ నగరే ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతిః షావకత్ మిర్జియోరేవః ప్రధానమంత్రిణే నరేంద్ర మోదినే సర్వోచ్చ రాజకీయ సమ్మానేన ఆర్డర్ ఆఫ్ ఓలియల్ దర్జాలి దోస్తలిక్ ఇత్యనేన సమ్మానితవాన్. ప్రధానమంత్రిణా ఏషః సమ్మాననః భారత ఉజ్బెకిస్తానయోః దృఢ సంబంధేభ్యః సమర్పితః.
1: ఇస్ వర్ష్ హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా.

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఎంత చల్లనిదో స్వరార్చన విందాం. అనంతరం బాలల కథలు, వ్యక్తిత్వ వికాసం ఈ అంశం గురించి శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారి ప్రసంగం వింటారు. తర్వాతగా గృహహింస గురించి జీవి లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విందాం. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఎనిమిది 35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30

నిమిషాలకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విందాం హలో అభిరుచి కార్యక్రమంలో. పది గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలతో పాటు ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునః ప్రసారం విందాం. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు గారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం.

8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 8:30 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ది రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794 పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో భారత్ థాయిలాండ్ ని 94 తేడాతో ఓడించింది. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ కు చేరుకున్నారు. కిర్గిస్థాన్ లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బేక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యకుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎస్సీఓలో అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తారు.

0: భద్రత అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
1: हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है.
0: ఈ సదస్సు సందర్భంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి, అభివృద్ది, శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమావేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట్ర పట్టణ స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గహరే ఆపసీ విశ్వాస్ కో దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ డైరెక్ట్ లింకేజ్, కో ప్రొడక్షన్ ఔర్ కో డెవలప్మెంట్ కో బఢావా దేంగే. హమారా మాన్నా హై కి టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఔర్ సెపరేటిజం పూరే క్షేత్ర కే లియే గంభీర్ చునౌతీ హై. ఇన్కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారా సాజా సంకల్ప రహా హై.
0: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్ లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ధి రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలు చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టుల ఉద్యోగులని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్ లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికితీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మత్స్య

0: పల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవే పైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్ కు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచ గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్ డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. హోర్మిజ్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత నెల రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హోర్మిజ్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానమిస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసుల సీఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిజ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027లో జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్ లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల టీ20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్ లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో థాయిలాండ్ పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పగొల్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్ తో జరుగుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటన విజయవంతంగా ముగుసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్తాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ నిన్న థాయిలాండ్ ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి.

0: For more details, log into sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: నెల్లూరులోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అర్జీ స్థితి, ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం కోసం 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని తెలియజేశారు. సంఘంలోని బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో వివిధ తరగతుల్లో ఏర్పడిన పోస్టుల భర్తీకి సోమవారంలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రధానాచార్యులు పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 5వ తరగతిలో 6, 6వ తరగతిలో 2, జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 4, బైపీసీలో 3 చొప్పున మొత్తం 15 ఖాళీలున్నాయన్నారు. అర్హులైన వారు తమ ధృవీకరణ పత్రాలతో పాఠశాలకు హాజరవ్వాలన్నారు. మార్కుల ఆధారంగా ప్రవేశం లభిస్తుందని తెలియజేశారు. ఏ వయసు వారికైనా, ఏ వృత్తిలో ఉన్న వారికైనా క్రీడలు ఆడడం వల్ల నూతనోత్సాహం వస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. ఆదివారం గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. జిల్లా వ్యాప్తంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. 950 మంది విద్యార్థులకు గాను 916 మంది హాజరయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులోని ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
0: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ డాట్ కో డాట్ ఇన్.
1: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం. సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు స్వరాచన విందాం.

0: మీరింతవరకు స్వరార్చన విన్నారు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: శుభోదయం సింగపూరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాలల కథలు వ్యక్తిత్వ వికాసం. ఈ అంశం గురించి శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారి ప్రసంగం.
2: నా పేరు గంగిశెట్టి శివకుమార్. బాల సాహిత్యంలో బహుకాలంగా కథకుడుగా కథలు రాస్తూ ఉన్నాను. చందమామ, బాలమిత్ర లాంటివి చిన్ననాట నుండే చదవడం వల్ల 8వ తరగతి చదివేటప్పుడే కథ రాయాలనిపించటం రాయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 58 ఏళ్లుగా నేను పిల్లల కథలు రాస్తున్నాను. ఆ కథల మీదే ఎస్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాను. 2025లో నవంబర్ 14 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పోతే ఈ రోజు టాపిక్ పిల్లల కథలు, వాటి ద్వారా వారిలో వ్యక్తిత్వ వికాసానికి ఎట్లా మనం దోహదం చేయాలి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. చందమామ లాంటి పిల్లల పత్రిక, అనేక బహుభాషల్లో వచ్చినటువంటి పిల్లల పత్రిక, దానికి చాలా కాలం సంపాదకులుగా పనిచేసినటువంటి కొడవటి గంటి కుటుంబరావు గారి అభిప్రాయాలని ముందుగా తెలియజేసి తర్వాత నేను ప్రసంగిస్తాను. బాల సాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలిక భావనలను బలంగా నాటాలి. ధైర్య సాహసాలు, నిజాయితీ, స్నేహ పాత్రత, త్యాగ బుద్ధి, కార్య దీక్ష, న్యాయము మొదలైనవి జయించటం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు ఎంత అవాస్తవంగా ఉన్నా పిల్లల మనసులకు చాలా మేలు చేస్తాయి. పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది మంచి బాల సాహిత్యం కాదు.

దేవుడి మీద భక్తిని, మత విశ్వాసాలను ప్రచారం చేయటానికే రచించిన కథలు పిల్లలకు చెప్పటం అంత మంచిది కాదు. కథలో నెగ్గవలసింది మనుష్య యత్నము, మనిషి సద్బుద్ధిను అంటారు కుటుంబరావు గారు ఒక వ్యాసంలో బాల సాహిత్యం గురించి. బాల సాహితీవేత్తలందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకుని రచనలు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్దలు అన్నారు. అంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో బాల సాహిత్యాన్ని చెప్పుకోదగ్గ స్థానం. పిల్లల్లో ఆలోచన సృజనాత్మక శక్తులను పెంచేది, సమయస్ఫూర్తి చాకచక్యం యుక్తి లాంటి జీవన నైపుణ్యాలతో పాటు త్యాగం, పరోపకారం, ధర్మం తదితర మహోన్నత గుణాలను వికసింపజేసేది బాల సాహిత్యమే. దీంతో పాటు చిన్నారులకు తగినంత వినోదాన్ని ఇస్తూ వారి మానసిక పరిణతికి దోహదం చేసేది బాల సాహిత్యమే. అందుకే చలం, శరత్ బాబు లాంటి వారు బాల సాహితీ సృజన కష్టం అన్నారు. కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. ఆ కథల ద్వారా వారికి ఎంతైనా మేలు చేయవచ్చు. చింతా దీక్షితులు, గిడుగు సీతాపతి బాల సాహిత్యంలో మంచి కథలను సృజించారు. అలాంటి వారు మరెందరో ఉన్నారు. అయితే ఏది మంచి కథ, అసలు ముందు పిల్లల కొరకు రాయటంలో పాటించాల్సినటువంటి మెలకువలు ఏమిటి అనే వాటిని గురించి చర్చిద్దాం. సహజంగా ఒక ఉండేటటువంటి ఒక అపప్రద ఏమిటంటే బాల సాహిత్యంలో వాస్తవికత ఉండదు అని. బుల్లి చేపల చేతనే మాట్లాడించడంలో ఉన్నది చిక్కంతా అంటారు ఆలివర్ గోల్డ్ స్మిత్. చేపలు, కాకులు, ఎలుకలు మాట్లాడటం వల్ల వాస్తవికత పోతుందని ఆయన భయపడి ఉంటాడు. కానీ బాల సాహిత్యంలో అలాంటి వాస్తవికత అనవసరం. పిల్లలు తాము చదివే, వినే కథల్లోని సన్నివేశాలను, సంఘటనలను తమ పరంగా అన్వయించుకోవలసిన అవసరం లేదు. వాళ్లు వాటికి ఎడంగా ఉండే ఆనందం పొందాలి. ఉదాహరణకి బాగా పరిచయమైన కథ ఒకటి మనం మాట్లాడుకుందాం. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చి ఎండేశారు. ఏ రాజు ఏడుగురు వేటకు పోయి ఏడు చేపలేనా తెచ్చారు? ఏడు చేపలు ఎండేస్తే ఎవరి ముక్కులోకి? ఇలాంటి సందేహాలు వేటికి కథలు ఆవులేదంటారు కొడవటి గంటి కుటుంబరావు. కథలో ఇంకొక విషయం ఏమిటంటే తన తాతయ్య తనకు ఆ కథ ఎలా చెప్పారో తను కూడా అలాగనే పుల్లు పోకుండా తన మనవరాలికి చెప్పాల్సి వచ్చింది అంటారు ఆయన. ఆ విధంగా బాల సాహిత్యంలో ఉండే కథల యొక్క వైశిష్ట్యాన్ని ఆయన తెలపకనే తెలిపారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించవచ్చు. చిన్నారి పుట్టలో వేలు పెట్టి చీమకి ఇబ్బంది కలిగిస్తే అది రాజుగారి కొడుకుల్ని ఇబ్బంది పెట్టింది అనే అంశం ఆ కథలో ఉంది. పేరుకు బాలల కథ అయినా అద్భుత రసంతో నిండి ఉన్నా ఆ కథలో ఉండే నీతి చాలా గొప్పది. సామాన్యులకు ఇబ్బంది కలిగితే అది ఎంత గొప్పవారైన రాజులనైనా ఇబ్బంది పెడుతుంది అనే అంశం ఆ కథలో దాగి ఉంది. ఆ కథ కొన్ని వేల ఏళ్లుగా జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. ఈరోజు తాత మనవరాలికి చెప్తే ఆ మనవరాలు మళ్లీ అమ్మమ్మో నాయనమ్మో అయినప్పుడు తన మనవళ్లకో మనవరాళ్లకు ఆ కథ చెప్పడం ఒక పరంపరగా జరిగిపోతూ ఉంది. ఆ కథలో ఉండే గొప్పదనం అది. బాల సాహిత్యంలో ఉండేటటువంటి గొప్పదనం ఇదే. ఆ కథలు కలకాలం నిలిచిపోతూ ఉంటాయి ప్రజల హృదయాల్లో. అద్భుతాలతో కూడినటువంటి జానపద కథలు చిన్నపిల్లల మానసికాభివృద్ధికి చాలా అవసరమని గూటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని రష్యా అన్నమాట మానసిక శాస్త్ర విభాగానికి చెందిన ఒట్టో ఎవర్ట్ అనే ఆయన అన్నారు. ఈ కథలను పదే పదే చెప్పడం వల్ల పిల్లల్లో ఏర్పడే ఘర్షణలు, భయాలు తొలగిపోతాయి. పిల్లలు ఈ కథల్లోని వాస్తవికత గురించి ఆలోచించరు. అవి వారి ఊహాశక్తికి పదును పెడతాయి. అంతేకాకుండా ఈ కథలు సుఖాంతం అవుతాయి గనుక వారిలో ఏదో సాధించామన్న తృప్తి కూడా కలుగుతుంది అంటారు ఆయన. పిల్లల కథలు వర్తమాన జీవితానికి సంబంధించి ఉండాలని, అందులో వాస్తవికతకు చోటు కలిగించాలని కొందరు కొన్ని రకాల రచనలు చేస్తుంటారు. మాట వరసకు సీత పుట్టినరోజు పండగ అనుకోండి, బామ్మ తలంటు పోస్తుంది, నాన్నారు తెచ్చిన కొత్త పూల పరికిణి కట్టుకుంటుంది, అన్నయ్య తెచ్చిన కొత్త రిబ్బన్ పెట్టుకుంటుంది, అమ్మ పూరీలు, జిలేబీలు, మైసూరు పాకులు, బాదం హల్వా చేసి పెడుతుంది. ఇదే విధంగా తంతు జరిగిపోతుంది. ఇది పిల్లల కథ కాదు. ఎందుకంటే ఇలాంటి కథల్లో ఉండేది స్టెరిలైజ్ చేసిన జీవితం, వాస్తవంగా ఉన్నట్టు భ్రమగొల్పే అవాస్తవం. ఇలాంటి కథలు మరీ జాస్తిగా చదివితే పిల్లలకు తమ పరిసరాల మీద చాలా రోత పుడుతుంది. మరి తనకు ఇలా లేరే, ఇంతమంది లేరే, వీళ్ళందరూ ఏమి నాకు

చేసి ఇవ్వడం లేదే, మా ఇంటి పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి అనేటటువంటి ఒక న్యూనతాభావానికి వాళ్ళు లోనైపోతారు. చేపలు, కొంగలు మాట్లాడే కథలు ఇలా మోసం చేయవు అంటారు కుటుంబరావు గారు. పోతే ఇంకా హింస గురించి, పిల్లల కథల్లో హింసకి అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనూ హింస గాని రక్తం గాని కనిపించకూడదు. నిజాయితీ పరులు, త్యాగశీలు, ధైర్యశాలులను గెలిపించే కథలు పిల్లలకు మంచి చేస్తాయి. దురాశ, ఓర్వలేనితనం, అధికార గర్వం, క్రూరత్వం, కృతజ్ఞత, అధర్మం, స్వార్థం తదితరాలు ఊడిపోవడం కూడా పిల్లలకు తృప్తినిస్తుంది. రాక్షసులను మనుషులు జయించడం, ధనికులను వాళ్ల సేవకులు భంగపరచటం, అతి సామాన్య వ్యక్తుల్లో అసాధారణ శక్తులు ఉండటం లేదా వారికి అవి లభ్యం కావడం లాంటి అవాస్తవాలు కలిగిన జానపద కథలను చదవడం వల్ల పిల్లల్లో మంచి ఊహాశక్తి, సృజనాత్మక శక్తి పెంపొందుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు దొంగల భయం, దెయ్యాల భయం లాంటివి అతి తేలికగా అబ్బుతాయి. సాధారణంగా అవి పెద్దల మాటల ద్వారా వారికి సంక్రమిస్తాయి. ఆ భయాన్ని తగ్గించే దొంగల కథలు, దెయ్యాల కథలు పిల్లలు చదివి ఉండటం మంచిది. ఇలాంటి కథలను రచయితలు రాసేటప్పుడు భయంకరంగా, బీభత్సంగా, హింసాయుతంగా కథనం సాగించకుండా హాస్యంతో కలగలిసిన నీతులతో నిండి ఉండేటట్లు రచన చేయాలి. దెయ్యాల కథల విషయంలో అయితే ఇంటిలో పెద్దలు భోజనం చేయకుండా ఉంటేనో, చదవకుండా ఉంటేనో, ఇంకేదైనా కారణాల వల్ల దెయ్యాల భయం, దొంగల భయం పిల్లలకు కలిగిస్తూ ఉంటారు. కానీ చందమామ అనే పత్రిక వచ్చిన తర్వాత దాంట్లో కుటుంబరావు గారు కొత్త ప్రయోగం చేశారు. మాచిరాజు కామేశ్వరరావు అని రాసినటువంటి కథలు చాలా వరకు దెయ్యాల కథలే. అయితే ఆ దెయ్యాలు భయంకరంగా ఉండవు, భీభత్సంగా ఉండవు, మానవులకు హాని చేయవు. పై పెచ్చు మానవుల్లో మంచితనాన్ని గమనించి వారికి తోధికంగా సహాయపడుతూ ఉంటాయి. డబ్బులు కూడా ఇస్తుంటాయి, వరహాల మూటలు. ఆ విధంగా ఆయన వందల కథలు దెయ్యాల మీద రాశాడు. ఆ కథలు చదివిన పిల్లలకి దెయ్యాల మీద భయం పోయి దెయ్యాలు కూడా మనలాంటివే, మనలాంటి మనుషులే, మంచి వాళ్ళని ఆదరిస్తాయి అనే భావన కలిగించే విధంగా ఆయన కొన్ని వందల కథలు రాశారు. కుటుంబరావు గారు వాటిని ప్రచురించారు. కాబట్టి రాక్షసులైనా, మాంత్రికులైనా, దెయ్యాలైనా, ఇతర అద్భుత శక్తులైనా మానవులకు మంచి చేసే విధంగాను, సత్యాన్ని రక్షించేటట్టు, ధర్మాన్ని రక్షించేటట్టు కథలు రాయాలి. పోతే పిల్లల కథల్లో మరొక విషయం, అసభ్యత ఎట్టి పరిస్థితుల్లో పిల్లల కథల్లో ఉండడానికి లేదు. ముఖ్యంగా పెద్దల కథలని సరళీకరించి, సంక్షిప్తపరిచి, పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా చెప్పే శక్తి ఆ రోజు పెద్దలకు ఉన్నింది. అంటే ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వచ్చి పిల్లల కోసం పుస్తకాలు ప్రత్యేకంగా వేయాలి అనే ఆలోచన వచ్చేదాకా మనవాళ్ళు, పెద్దవాళ్లే పెద్ద పురాణ కథలను, కావ్య కథలని, నాటకాలని వాటన్నింటినీ సంక్షిప్తం చేసి పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సాయంత్రం చెప్పేవాళ్ళు. చెప్పేటప్పుడు వాళ్లే గొప్ప ఎడిటర్లు. ఆ పురాణ కథల్లో ఉండేటటువంటి ఏదన్నా అసభ్యత ఉన్నా, ఏదన్నా సంకుచిత భావాలున్నా, ఏదన్నా పిల్లలకు పనికిరావు అనుకున్నా వాటిని ఎడిట్ చేసి చిన్న కథలుగా మార్చి చక్కగా చెప్పేవారు. ఉదాహరణకి మార్కండేయుడి కథ పెద్దలు పిల్లలకి చెప్పేటప్పుడు ఆ కథలో దైవభక్తిని కంటే కూడా పట్టుదల అనే దాన్ని గురించి ఎక్కువ చెప్పారు. ఆ కథలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అర్థం వస్తుంది. కాబట్టి ఇలాగా సరళీకరించి పిల్లలకు చెప్పడం అనాదిగా వస్తూ ఉంది. ఉదాహరణకు అసభ్యత అనేది ఎవరో కొంతమంది రాస్తారు, ఇలాంటివి రాయకూడదు. ఏమిటి, ఒక పురాణ కథ పిల్లల కోసం రాసిన పుస్తకంలో పొరపాటున వచ్చింది, దాన్ని నేను ఉదహరిస్తున్నాను. కృష్ణుడు తన భార్యలని ముద్దు పెట్టుకుంటున్నాడు ఎక్కువగా. ఆ ముద్దుల దాటికి వాళ్ళు ఆగలేక పార్వతితో మరపెట్టుకున్నారు. ఒక్క కృష్ణుడు 16,000 మంది అయిన మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు కనుక ఎలాగైనా పడచ్చు, మేమిద్దరమే. శివుడు ముద్దు పెట్టుకుంటుంటే ఊపిరి సలపడం లేదు అన్నది పార్వతి. చేసేది లేక కృష్ణుడు భార్యలు నారదుణ్ణి సలహా అడిగారు. ఆయన సరస్వతిని సలహా అడగమన్నాడు. వాళ్ళు అడిగారు, నయం, మీ ముగుళ్ళకి ఒకే ముఖం, నా ముగుడికి 4 ముఖాలు, నేనేం చేయాలి, ఎవరితో మొరపెట్టుకోవాలి అంది ఆవిడ. పురాణ కథ కాదు ఇది, పురాణం ఆధారంగా జానపదులు కల్పించిన ఒక కల్పిత కథ. ఇవి పెద్దవాళ్ళకి సరదాగా ఉండవచ్చు, నవ్వు తెప్పించవచ్చు, కానీ ఇలాంటి కథలను పొరపాటున కూడా పిల్లలకి చెప్పకూడదు. ఎందుకంటే పురాణ పురుషుల మీద గాని, చారిత్రక పురుషుల మీద గాని, స్వాతంత్ర సమర యోధుల మీద గాని పిల్లల్లో సదాభిప్రాయం కలిగే విధంగా ఉండాలి. ఏ పురాణ పురుషుణ్ణి మనం కించపరచకూడదు, అలాగనే ఏ చారిత్రక పురుషుణ్ణి మనం కించపరచకూడదు, అలాగనే ఏ స్వాతంత్ర సమర యోధుణ్ణి లేదా ప్రజాసేవ చేసి ఇప్పుడు లేనటువంటి గతించినటువంటి నాయకుణ్ణి గురించి గాని మనం చులకనగా మాట్లాడకూడదు. కాబట్టి ఇలాంటి కథల్ని తెలిసి తెలియని రచయితలు
పిల్లల కోసం రాస్తుంటారు.

ఒక పిల్లల సాహిత్యంలో ఈ కథ ఉండడం నేను నోట్ చేసుకుని ఇలా రాయకూడదని చెప్తున్నా. చక్రపాణి గారు అయితే చందమామలో ఆయన ప్రతి కథ చూసేవారు, ప్రతి పదం ప్రతి వాక్యం ఆయన చూసేవారు. అనవసరమైన పదం ఒక్కటి కూడా ఉండకుండా తీసేసేవాడు. చందమామ పత్రికలో మొదట వచ్చినప్పుడు గర్భవతి, ప్రేమ ఇలాంటి పదాలు వస్తే ఆయన ఒప్పుకునేవాడు కాదు. అవి చదివిన పిల్లలు పెద్దల్ని గర్భవతి అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి అని పిల్లలు పెద్దల్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం జవాబు చెప్పాలండి, ఇలాంటివి లేకుండా చూడండి అని సంపాదక వర్గంతో ఆయన ఖచ్చితంగా చెప్పేవారు. రెండేళ్లు నేను పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా చందమామలో ప్రతి వాక్యం ప్రతి పదము తరచి తరచి చూసి గాని కథను ఎన్నిక చేసేవాళ్ళు కాదు. చాలా విషయాలు ఎడిట్ అయిపోయాయి. రచయిత రాసిన కథని యాజ్ ఇట్ ఈస్గా వేసేదానికి వీలు లేదు. ఎడిటర్ దాన్ని ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ చీఫ్ ఎడిటర్ దాన్ని చూసేవారు, చక్రపాణి గారు కానీ కుటుంబరావు గారు కానీ చూసి వాళ్ళు ఓకే అంటేనే కథ ప్రెస్కెళ్ళేది. చాలా శ్రమ పడేవాళ్ళు ఒక కథ కోసం. కారణం ఏమిటి అంటే ఈ నెలలో తెలుగులో వచ్చినటువంటి పిల్లల కథ పై నెలలో 13 భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యి వచ్చేది అదే బొమ్మలతో. అందువల్ల దేశమంతా లేదా ప్రపంచమంతా పాకే చందమామ కథ ప్రామాణికంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, పిల్లల మనసుల్లో చెడు భావాలను కలిగించకూడదు అని చక్రపాణి గారు పెట్టినటువంటి మార్గదర్శకత్వం కుటుంబరావు గారు కూడా అలాగనే పాటించి ఆ పత్రికని 14 భాషల్లో వచ్చేటట్టు చేశారు. నేను అక్కడ పనిచేసేటప్పుడే 15వ భాష శ్రీలంక భాషలో కూడా చందమామ రావడం బిగిన్ అయింది. ఈరోజు ఆ పత్రిక లేకపోవడం మన తెలుగు బాలలకు ఒక పెద్ద లోటు. తర్వాత జానపద కథలు చెప్పేటప్పుడు కూడా ఉదాత్తమైనటువంటి జానపద నాయకులు గురించి, రాజులు, రైతుల కొడుకులు, ఇంకా ఇతరత్ర పాత్రలు ఉండాలి. దాంట్లో అసభ్యత ఎక్కడ ఉండకూడదు. ఉదాహరణకి ఇలాంటి కథలు కూడా కొందరు రాస్తారు, ఇది రాయకూడదని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాను. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన మంచి అందగాడు, పైపెచ్చు తనంత అందగాడు రాజ్యంలో లేడు అనేటటువంటి ఒక గర్వం కూడా అతనుకుంది. అందుకని భటులని ఆయన చెప్పాడు, చూడండి రాజు నా అంత అందగాడి రాజ్యంలో ఎవరన్నా ఉంటే తీసుకురండి అన్నాడు పొగురుగా అహంకారంతో. భటులు విత్సం రాజులాగా ఉండే ఒక అతన్ని గ్రామం నుంచి తీసుకొచ్చారు. అతను చేతులు కట్టుకుని రాజు ఎదురుగా, రాజు చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చి తన లాగానే ఉన్నాడు వచ్చిన వాడు కూడా. వాడితో రాజు అన్నాడు చాలా పొగురుగా, ఏరా మీ తల్లిమైనా అంతఃపురానికి వచ్చేదా అని. దీంట్లో చాలా చెడు భావన ఉంది. వాడు అన్నాడు చేతులు కట్టుకుని వెంటనే, లేదండి మా అమ్మ వచ్చేది కాదు అంతఃపురానికి, మా తండ్రే వచ్చేవాడు అంతఃపురానికి అన్నాడు. ఈ కథలో మీకు అర్థమవుతుంది. ఇలాంటి కథల్ని పిల్లల పత్రిక ఒకసారి ప్రచురించినప్పుడు నేను చాలా వివరంగా లెటర్ రాశాను. ఇది గ్రామాల్లో జానపదులు గ్రామస్తులు సరదాగా నవ్వుకోవడానికో ఆనందం పొందడానికో కల్పించుకున్నవి. ఇవి బాల సాహిత్యం కింద చెప్పకూడదు. అన్ని జానపద కథలు బాల సాహిత్యం కాదు. కాబట్టి మనం చక్కగా మనకు మనమే రచయితే రచయితకి ఎడిటర్ అయి ఎడిట్ చేసుకుని ఇది రాయొచ్చు ఇది రాయకూడదు, ఇది పిల్లలకి చెప్పొచ్చు ఇది పిల్లలకి చెప్పకూడదు అని ఆలోచించుకొని పిల్లలకి మంచి కథలు రాయాలి. అయితే జానపద కథలు పిల్లల్ని ఎక్కువ ఆకర్షిస్తాయి. కారణం నాయకులు ధీరోదాత్తులై ఉంటారు, సాహసవంతులై ఉంటారు, నీతిమంతులై ఉంటారు, త్యాగధనులై ఉంటారు, పరోపకార పరాయణులై ఉంటారు. ఉదాహరణకి చందమామలో ఒక తరాన్ని ప్రభావితం చేసినటువంటి కథలు పరోపకారి పాపన్న కథలు. ఈ పరోపకారి పాపన్న ఎంత త్యాగధనుడు, ఎంత వీరుడు, ఎంత ప్రజాసేవ చేస్తాడు అనేది ఇప్పటికి కూడా పాత కథలు మనం చదువుతూ ఉంటే ఆనందం కలుగుతుంది. కన్నడ సాహిత్యంలో కనబడ్డటువంటి జానపద కథలు కొన్నిటిని తీసుకుని రంగారావు గారని కన్నడ ఎడిటర్ మనకు అందిస్తే దాన్ని కుటుంబరావు గారు పెంచి పెద్ద చేసి సంఖ్య పెంచి కొన్ని కథలు కల్పించి పరోపకారి పాపన్న కథలను మనకు అందించారు. అంటే మానవుడిలో ఉండేటటువంటి మానవత్వం, పరోపకార పరాయణత్వం, సేవ ఇలాంటి అంశాలన్నీ ఆ కథల్లో ఇప్పటికీ మనం చదివితే మనకు కనపడుతుంది. ఇది ఉత్తమ బాల సాహిత్యం. అలాగనే చిన్నడు కుక్క అనే బూలి నాగేశ్వరరావు గారు రాసినటువంటి పరోపకారానికి సంబంధించిన కథలు ఆ రోజు చందమామ పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించాయి. అయితే సాంఘిక కథలు పిల్లలకి చెప్పాలా చెప్పకూడదా? సాంఘిక కథలు కూడా పిల్లలకి చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని గురించి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం, వాళ్ళ ఆశలు ఆశయాలు మనస్తత్వాలు ఇవన్నీ కూడా ప్రతిబింబించేటట్టు మనం రాయి. ఇల్లు, స్కూలు లేదా బయట పిల్లలు ఆడుకునేటటువంటి వాతావరణం ఇవన్నీ కల్పిస్తూ తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, సమాజం పట్ల వాళ్ళకి ఒక

గౌరవ అభిమానాలు కలిగేటట్టుగా చేస్తూ పిల్లల సాంఘిక కథలు కూడా చెప్పవచ్చు. అయితే యుక్తి కథలకి బాల సాహిత్యంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఏమిటా యుక్తి కథలు? ఉదాహరణకి తెనాలి రామలింగం.

ముఖ్యంగా తెనాల రామలింగని కథలు అద్భుతమైనటువంటి యుక్తి కనిపిస్తుంది, హాస్యం కూడా కనిపిస్తుంది. అయితే యుక్తికి మోసానికి చాలా తేడా ఉంది, అది గమనిస్తూ రచయితలు కథ రాయాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక నిరుద్యోగి ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటాడు. అప్పట్లో ఈ కథ వచ్చినప్పుడు సంగతి 60 రూపాయలతో ఒక ప్రకటన ఇస్తాడు పత్రికలో, నేను సినిమా తీస్తున్నాను, నవలలు కథలు కావాలి, అవి ప్రింట్ అయి ఉండాలి, మేము చూసి మాకు నచ్చిన కథకి సినిమా తీసేటప్పుడు ఆ రచయితను పిలిచి తగిన పారితోషికం ఘనంగా ఇస్తామని ప్రకటన ఇస్తాడు. ఇంచుమించు ఆంధ్రదేశంలో ఉండేటటువంటి కథా రచయితలు, నవల రచయితలు వాళ్ళు ప్రింట్ చేసినటువంటి పుస్తకాలన్నింటినీ పంపుతారు. అతను ఏం చేస్తాడంటే ఆ కథల నవలన్నింటినీ ఒక అంగడి పెట్టి రెంట్కి పుస్తకాలు ఇచ్చే అంగడి పెడతాడు. అది ఆ కథ పైకి చదివితే ఎట్లా ఉందంటే యుక్తిగా పైకి వచ్చాడు వీడు అని మనకు అనిపిస్తుంది, కానీ అది యుక్తి కాదు, మోసం. కాబట్టి యుక్తికి మోసానికి ఉండేటటువంటి తేడా గమనిస్తూ మోసం లేకుండా యుక్తితో జరిగేటటువంటి కథలనే మనం బాల సాహితీవేత్తలు పిల్లల కోసం రాయాల్సి ఉంటుంది. పోతే సంభాషణలు ఎలా ఉండాలి? పెద్దల కథల్లో సంభాషణలు సుదీర్ఘంగా ఉండవచ్చు, మానసిక సంఘర్షణలు ఉండవచ్చు, సమాజంలో ఉండే సంఘటనలను వివరంగా వివరిస్తూ కూడా ఉండవచ్చు, కానీ బాల సాహిత్యంలో అవసరం లేదు. సంభాషణల్లో హాస్యం ఉండాలి, చమత్కారం ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి, అర్థం కాని కఠిన పదజాలాలు ఉండరాదు. చిన్న చిన్న పదాలతోనే చిన్నారుల హృదయాలను చూరగొనాలి. గేయం కానీ మరొకటి కానీ పిల్లల కోసం రాసినప్పుడు ఒకటికి 2 సార్లు చదివి కఠినమైన పదాలను తీసేయాలి, వీలైనంత సరళమైన పదాలను వాడాలి. ఎందుకంటే వాళ్ల పాఠశాలలో వాళ్ళు చదువుకునేటటువంటి పదాలు, వాళ్ల మానసిక పరిణతి వయోపరిమితిని బట్టే మనం పదాలు వాడాలి, కానీ మనకేదో గ్రాంధిక భాష వచ్చిన ఆ గ్రాంధిక భాషని వాళ్ల మీద రుద్దకూడదు. వ్యర్థ ప్రసంగాలు గాని ఊకదంపుడు ఉపన్యాసాలు గాని ఉండకూడదు. ముఖ్యంగా అంటే పిల్లలకి సందేశాన్ని, నీతిని చివరిలో డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చెప్పకూడదు. కథలో అంతర్లీనంగా సందేశం ఉండాలి, అంతర్లీనంగా నీతి ఉండాలి, వాళ్ళ హృదయాలని హత్తుకునేటట్టు మనం ఆ నీతిని అందించాలి. కానీ డైరెక్ట్ గా నీతులు చెప్పినట్టు కథలో ఒక పారాగ్రాఫ్ లో ఆ నీతి అంతా వివరాలుగా చెప్పకూడదు, చెప్తే అంత బాగుండదు, పిల్లల్ని ఆలోచింపజేయాలి మనం. అందుకని కుటుంబరావు గారు ఏమంటారంటే, పిల్లల్లో దౌర్బల్యాన్ని పెంపొందించేది బాల సాహిత్యం కాదు, మహాసత్తుల కథలు ఉత్తమ బాల సాహిత్యం. మహాసత్తులంటే ఒక లక్ష్యం పెట్టుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా లక్ష్య పెట్టకుండా విజయాన్ని సాధించేవాళ్ళు మహాసత్తులు. అలాంటి వాళ్ళు కథలు చదివితే పిల్లలకి తన భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి, నిరాశ పొందకుండా ఉండేటటువంటి శక్తి లభిస్తాయి. అటువంటి పాత్రలుగా కలిగిన కథలు ఎంత హెచ్చుగా చదివితే పిల్లలకు అంత క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా మన దేశాల లాంటి పేద దేశాల్లో పిల్లలకు డబ్బు మీద దృష్టి ఏర్పడడం కన్నా క్యారెక్టర్ మీద ఏర్పడటం అవసరం అంటారు కొడవటి కంటి కుటుంబరావు. బాల సాహిత్యంలో ఏ ప్రక్రియలోనైనా రచన చేసేటప్పుడు రచయితలు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలను నేను కొన్నింటిని చెప్పాను. ఇప్పుడు బాల సాహిత్యం అంటే అందరికీ ఒకే రకమైన సాహిత్యాన్ని అందించడానికి ఉండదు, ఎందుకంటే వయోపరిమితిని దృష్టిలో పెట్టుకుని రచనలు చేయాల్సి ఉంటుంది. వయోపరిమితిని గురించి కొద్దిగా మనం సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. 0 నుంచి 3, 3 నుంచి 6, 6 నుంచి 10, 10 నుంచి 15 కానీ 16 కూడా పర్వాలేదు అనుకోవచ్చు, తప్పులేదు. ఈ బాల సాహిత్యం వాళ్ళ వయసులను బట్టి మనం ఉంచడం. 0 నుంచి 3 అంటే తల్లి దగ్గరే ఉంటాడు, తల్లి పాటల రూపంలో గేయాల రూపంలో ఏదైనా సామెతల రూపంలో తొక్కు పదాలని అట్లాంటి పదాలతో తమాషాగా ఉండే పదాలతో ఆమె బిడ్డని అలరిస్తుంది. 3 నుంచి 6 దాకా కొద్ది కొద్దిగా మాటలు వస్తుంటాయి కాబట్టి ఆ మాటలు వచ్చేదానికి వీలుగా గేయాలని అవి పాడుతూ పిల్లల్ని ఆమె తీసుకొస్తుంది. 6 నుంచి 10 దాకా బళ్ళో చేరడం, నింతలు నేర్చుకోవడం, పదాలు చదవడం, ఇవన్నీ కూడా వచ్చి చిన్న చిన్న కథలు, చిన్న చిన్న గేయాలు చదవడానికి అలవాటు పడతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ దాకా ఒక రకంగా రాయాలి. 10 నుంచి 15 దాకా ఇప్పుడు చెప్పుకున్న చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఇంకా పెద్ద కొన్ని జానపద కథలు చాలా పద్ధతిగా పిల్లలకు రాసేటప్పుడు ప్రతి పదము, ప్రతి అక్షరము, ప్రతి వాక్యం జాగ్రత్తగా గమనిస్తూ మానసిక పరిణితిని పెంచే విధంగా, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే విధంగా మనం రాయాలి. కాబట్టి సదాశయాలు, సద్బుద్ధి హృదయంలో కలిగేటట్టు ఆ 10 నుంచి 15 దాకా ఉండేటటువంటి వయసులో మనం మంచి కథలను రాస్తూ ఇంకొకటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటంటే మంచి భాష, తెలుగు వాళ్ళనుకోండి, తెలుగులో మంచి భాష,
ఇంగ్లీష్ కూడా ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి మనం ఇంగ్లీష్లో కథలు కూడా వాళ్ళకి అందించిన వాళ్ళు రష్యా వాళ్ళు అద్భుతమైన సాహిత్యాన్ని అందించున్నారు. అవి ఇంగ్లీష్లో ఈరోజు మనకు దొరుకుతా ఉన్నాయి. అవి కూడా చదివేటట్టు మనం పిల్లల్ని చూడాలి. కాబట్టి ఆ కాల ప్రభావం నుంచి మనం పిల్లల్ని

0: రక్షించుకొని వాడికి ఉత్తమ సాహిత్యాన్ని అందించి మంచి కథలను వాళ్ళకి చెప్పి వాళ్ళని నీతివంతులుగా ధైర్యవంతులుగా త్యాగధనులుగా దేశభక్తి పరులుగా మార్చడం వల్ల వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడాలని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.
1: మీరింతవరకు బాలల కథలు, వ్యక్తిత్వ వికాసం ఈ అంశం గురించి శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారి ప్రసంగం విన్నారు.
2: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం గృహహింస గురించి జీవి లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: ఎన్నో ఆశలతో మహిళ అత్తవారింట అడుగు పెడుతుంది. అలాంటి మహిళల్లో కొంతమంది అనేక రకాలైన సమస్యలను తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. ఇంట బయట అన్ని రకాలుగా కష్టపడుతూ, పురుషుడికి అన్ని రకాలుగా సహాయపడుతూనే తెలియకుండానే సమస్యలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే సమస్యలు ఒక్కొక్కసారి తీవ్ర రూపం దాలుస్తుంటాయి. వీటినే గృహహింస అంటారు. ఈ గృహహింస వల్ల మహిళలు ఎలా రక్షింపబడుతున్నారు, చట్టాలు ఏం చెప్తున్నాయి, మహిళ ఈ గృహహింస నుండి బయటపడగలదా, ఈ విషయాలను గురించి అడ్వకేట్ శ్రీమతి జీవి లక్ష్మి గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: లక్ష్మి గారు, గృహహింస అంటే ఏంటి?
1: గృహహింస అనేది అనేక రూపాల్లో ఉండవచ్చు. చేతల ద్వారా గాని మాటల ద్వారా గాని జరిపే హింస కూడా గృహహింసకు క్రిందకు వస్తాయి. అది కట్నంకు సంబంధించినదేనే అవ్వచ్చు, లేదా ఆమె ఆస్తులు అమ్మకం చేయవలసిందిగా గాని కోరుతూ స్త్రీధనం లభించిన ఆస్తులకు విక్రయం చేయట గాని స్త్రీని బాధిస్తే అది అలా గృహహింస క్రిందకి వస్తుంది. మానసికమైనదిగా ఉండి బాధించి అన్ని చర్యలు గృహహింస కిందకే వస్తాయి. గృహహింసను కల్పించేవారు పురుషులే అయి ఉండనవసరం లేదు. వివాహిత అయిన స్త్రీ విషయంలో గృహహింసను చేయవారు భర్త తాలూకు స్త్రీలు మరియు పురుషులు అయి ఉండొచ్చు.
0: ఇప్పుడు మహిళలకు సంబంధించి ఏ ఏ చట్టాలు ఉన్నాయండి?
1: మహిళలకు సంబంధించిన మనకు ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి. అంటే అత్తింటి ఆరళ్లను అలాగే వరకట్న వేధింపులను ఎదుర్కొనేటటువంటి మహిళలకు ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. ఇవి కేవలం వివాహమైన మహిళలకు మాత్రమే వర్తించే సెక్షన్స్.
0: లక్ష్మి గారు, ఈ గృహహింస చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందండి?
1: గృహహింస చట్టం అనేది 2005లో వచ్చిందండి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది 2006 నుంచి. దానికి అవగాహన వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా దాని మీద కేసులు గాని అన్ని గాని బాగానే ఫైల్ అవుతున్నాయి. అండ్ చాలా వరకు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారానే దాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఏంటంటే కొన్ని మాత్రమే కోర్టు వరకు కూడా వెళ్తున్నాయి అన్నమాట. లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఉండే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అక్కడికి వాళ్ళని ఫార్వర్డ్ చేస్తాం. ఈ రిపోర్ట్ అంతా రిపోర్ట్ ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు దాని గురించి ఫాలోఅప్ చేసుకుంటారనమాట. అక్కడ డెసిషన్స్ బట్టి ఫైనల్ డెసిషన్ ఆధారపడి ఉంది.
0: ఇప్పుడు ఏ ఏ హింసలు ఈ గృహహింస చట్టం కిందకు వస్తాయండి?
1: అత్తింటి వారి నుండి కాకుండా తండ్రి దగ్గర నుండి, మేనమామ దగ్గర నుండి, అన్నదమ్ముల దగ్గర నుండి, మామగారి దగ్గర నుండి, మరుదుల దగ్గర నుండి, అంటే కుటుంబ సభ్యులలోని పురుష సభ్యుల నుండి ఆ మహిళకు అనేక రకాలైన హింసలు ఎదుర్కొంటున్నారు. వారు వివాహితులు కావచ్చు, లేదా అవివాహితులు కావచ్చు, లేదా రక్త సంబంధికుల ద్వారా ఏర్పడిన పురుష సంబంధికులు కావచ్చు, లేదా వివాహ సంబంధం ద్వారా ఏర్పడిన పురుష సంబంధికులు కావచ్చు, లేదా సహజీవనం చేసేటటువంటి పురుష భాగస్వామి కావచ్చు. వీరందరి నుండి మహిళలు అనేక సమస్యలు, అనేక రకాలైన హింసలు ఎదుర్కొంటున్నారు.
0: ఈ గృహహింసకు గురైన బాధితులు ఉంటారు కదండి, వాళ్లు ఎవరికి ఫిర్యాదు చేయాలంటారు?
1: శాంతియుతమైన ఇళ్లలో మహిళలు జీవనం సాగించాలి. అట్లా కాకుండా కోర్టుల చుట్టూ

0: పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా వీళ్లకు ఒక సివిల్ నేచర్ ఉన్న చట్టం తీసుకురావాలని చెప్పేసి గృహ హింస నిరోధక చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని ఆశ్రయించాలి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్లకు బాధిత మహిళ డైరెక్ట్ గా ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ పిలిపించి వారికి కావాల్సినటువంటి పరిహారాలు ఉపశమనాలు ఇచ్చేటువంటి వీళ్ళకు ఒక సివిల్ నేచర్ వారు డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ పిలిపించి దానిని బేస్ చేసుకుని ఆ సంబంధిత కేసును మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు పంపిస్తారు. అక్కడ కూడా ఎలాంటి అవకాశం ఉంది.
1: ఇంత అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అనేక రకాలైన మార్పులు జరుగుతున్న నేపథ్యంలో తనకి తాను బలి తీసుకోవడం కానివ్వండి, తనతోపాటు తన పిల్లల్ని కూడా దానికి గురి చేయడం కానివ్వండి, ఇలా మనం ప్రతిరోజు అనేక మాధ్యమాల ద్వారా వింటున్నాం, చూస్తున్నాం. ఇలాంటప్పుడు ఈ గృహహింస చట్టం మనకు ఎలా ఉపయోగపడుతోందండి?
0: ఈ చట్టాన్ని అనుసరించి ఎలాంటి రెమెడీస్ పరిహారాలు పొందాలి అన్నప్పుడు మహిళ రకాలైన రెమెడీస్ అన్నప్పుడు అనేక రకాలైన రెమెడీస్ ఈ చట్టం ద్వారా మానసిక హింస మహిళ మానసిక హింస గాని శారీరక హింస గాని లైంగిక హింస గాని ఆర్థిక హింస ఇలాంటి హింసలన్నింటినీ భరిస్తూ ఇంట్లో కష్టపడుతూ ఒక కుటుంబంలో ఉండవలసిన అవసరం లేకుండా బయటకొచ్చి మహిళా శిశు సంక్షేమానికి గాని లేకపోతే ఎవరైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ గాని లేకపోతే కార్యకర్తలు ఉంటారు పారా లీగల్ వాలంటీర్స్ వాళ్ల దగ్గర గాని వెళ్లి ఆ అమ్మాయి ఆటోమేటిక్ గా కంప్లైంట్ చేసుకోవచ్చు. కంప్లైంట్ చేసుకున్న తర్వాత ఈ మహిళా గృహహింస నిరోధక చట్టంలో ఎలా ఉంటుంది అంటే చాలా సెక్షన్స్ అంటే సెక్షన్ 18, సెక్షన్ 19, సెక్షన్ 20, సెక్షన్ 21 అండ్ 22 ద్వారా రక్షణ ఉత్తర్వులు అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ మహిళ పొందవచ్చు, అట్లాగే నివాస ఉత్తర్వులు కూడా పొందవచ్చు, అట్లాగే మానిటరీ బెనిఫిట్స్ అంటే మెయింటెనెన్స్ కూడా పొందవచ్చు, పిల్లల యొక్క కస్టడీ పొందవచ్చు, అలాగే నష్టపరిహారం కూడా పొందవచ్చు. రకరకాలైన రెమెడీస్ మహిళలు పొందే అవకాశం ఈ చట్టం ఏర్పరిచింది. అంతేకాకుండా ఈ చట్టం మహిళల్లో ఉండేటటువంటి హింసా స్వరూపాలను గుర్తించింది. మానసిక హింస, శారీరక హింస, లైంగిక హింస, అంతేకాకుండా భర్తతో కలిసి మహిళ నివసించిన ఇంటిలో నుండి గెంటి వేయబడకుండా ఆ ఇంటిలోనే నివసించే హక్కు ఏర్పరచుకోవచ్చు. దీనిని రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటారు. అంతేకాకుండా భర్త ఆ ఇంటికి రాకుండా తన జీవితంలో కల్పించుకోకుండా ఆ భర్తని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమన్న హక్కు కూడా ప్రొటెక్షన్ ఆర్డర్స్ లో పొందే అవకాశం ఉంది. ఈ చట్టంలో మహిళలకు ప్రొటెక్షన్ అన్ని ఆర్డర్స్ అంటే సెక్షన్స్ అన్ని కూడా ఓన్లీ ఫర్ మహిళల కోసమే పొందుపరిచి ఉన్నాయి.
1: కొంతమంది మహిళలు ఈ గృహహింస చట్టాన్ని దుర్వినియోగపరచుకుంటున్నారంటారా?
0: అవునండి, ఎందుకంటే ఈ హింస అనేది వాళ్ళకి ఎలాగా ఎలాబరేట్ చేయాలంటే ఎలాంటి హింస అనేది వాళ్ళకి ఒక అవగాహన లేకపోవటం, ఎవరి దగ్గరికి వెళ్లాలి అనేది అవగాహన లేకపోవటం, ఎవరైనా చెప్పిందంటే ఆ బాధలో వాళ్ళు బయటకు వచ్చి ఎవరితో డిస్కస్ చేసుకున్నప్పుడు వాళ్ళు రాంగ్ డైరెక్షన్స్ ఇవ్వటం, ఆ విధంగా కూడా వాళ్ళు కొంచెం దుర్వినియోగపరచుకుంటున్నారేమో అనిపిస్తోంది. కానీ మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ల దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి కరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చి కరెక్ట్ డైరెక్షన్స్ లో ఆ కేసుని నడిపించడానికి వాళ్ళకి ఎలాంటి ఉపశమనాలు రెమెడీస్ కావాలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు రిపోర్ట్ కి ముందే ప్రాబ్లం ఏంటని తెలుసుకుని వాళ్ళు కొంత అవగాహన అంటే కొంత కౌన్సిలింగ్ వాళ్ళకి చేస్తారు. అది కూడా వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనప్పుడు అప్పుడు మళ్లీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవటం, కంప్లైంట్ ద్వారా మళ్లీ కౌన్సిలింగ్ చేయటం, ఇద్దరిని కలపడానికి ట్రై చేయటం, ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం చాలా వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ చాలా వరకు కూడా ఇంకా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి అవసరం. పిల్లలు తల్లి ఒక్కళ్ళు మిగిలిపోతారు కాబట్టి వాళ్ళకి కస్టడీ అంటే వాళ్ళకి హోమ్స్ ప్రొవైడ్ చేయడం గానీ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం గానీ లేకపోతే వాళ్ళకి క్లోత్స్ ప్రొవైడ్ చేయడం మెయిన్లీ దీనిలో ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఫర్ ఉమెన్ అనమాట మెయిన్. దానిలో వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ గానీ వైద్య సదుపాయాలు అంటే అలాంటివన్నీ కూడా ఈ చట్టంలో వెసులుబాటు ఉంది. సరండి, వాళ్ళు వాళ్ళ ఆఫీస్ లో కూడా కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకా ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తల దగ్గర గానీ అంటే డ్వాక్రా మహిళల దగ్గర గానీ అంటే మహిళలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడికి పారాలీగల్ వాలంటీర్స్ ని పంపించి గానీ వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చి ట్రైనింగ్స్ ద్వారా కూడా వాళ్ళు చాలా అవేర్నెస్ క్యాంప్స్ అండ్ విలేజెస్ లో పల్లెటూర్లలో కూడా వీటికి అవేర్నెస్. ఎందుకంటే ఇది ఎక్కువగా ఎందుకు అంత అవగాహన ఇవ్వాల్సిన అవసరం వస్తుందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చదువుకుని మహిళలు ఉంటారు,
1: నిరక్షరాస్యులు
0: విలేజెస్ లో ఎక్కువ నార్మల్ మహిళలు ఉంటారు, వాళ్ళకి దీని గురించి ఎక్కువ అవగాహన లేదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చేది వాళ్ళు భరించేనా భరించేస్తారు, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం వాళ్ళకి హింస వచ్చిందంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం భరించడానికి ట్రై చేస్తారు లేదా వాటిని బయట పెట్టడానికి ట్రై చేస్తారు. అలా బయట పెట్టినప్పుడు మామూలు వాళ్ళ దగ్గర కాకుండా వాళ్ళు మహిళా శిశు సంక్షేమ శాఖకు

0: వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ ని చెప్పుకోగలిగితే డెఫినెట్ గా వాళ్ళు దానికి హెల్ప్ అనేది చేస్తారు. ఓన్లీ అదే ప్రొటెక్షన్ గవర్నమెంట్ ద్వారా ఇవ్వచ్చు లేదా కోర్టు ద్వారా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా గానీ అంటే అవేర్నెస్ క్యాంప్స్ అనేవి ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది మహిళలు ఉంటారో అక్కడ మనం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా దీనికి ప్రాబ్లమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే దీనికి అవగాహన వస్తుంది జనాలకి, అండ్ దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ రావటం వల్ల వాళ్ళు ఇంకా వాళ్ళ సంసారాన్ని సరిదిద్దుకోవడానికి చాలా అవకాశాలు.
1: ఆడపిల్ల చిన్నప్పటి నుండే అన్ని విషయాల మీద అవగాహన ఏర్పరచుకుని ముందడుగు వేస్తూ ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ధైర్యంగా ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ హింసకు గురైన సందర్భంలో చట్టాలు ఎలాంటి తోడ్పాటును అందిస్తాయో తెలుసుకోగలిగి ముందుకు సాగాలని ఆశిద్దాం. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు గృహహింస గురించి జీవీ లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: In the stipulated 20 overs, India bowled silent out for just 65 in 15.3 overs. Nanapat Konchakorai Konkai with 41 runs was Thailand's top scorer but lacked support from the other end as wickets fell at regular intervals. In squash, India's Abhay Singh won the men's singles title at the Tuanku Muri's Trophy 2026 in Seremban, Malaysia yesterday. The top-seeded Abhay defeated third-seeded Henry Leung of Hong Kong, China 3-2 in the final of the PSA Challenger Tour 15 event. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. All the dailies have noticed Prime Minister's visit to the Central Asian country of Uzbekistan. The Hindu headline writes, India-Uzbekistan upgrade ties, agree on uranium deal. The dailies also have an inbox picture of PM Modi being conferred with Uzbekistan's highest honor for foreign leaders in recognition of his leadership and contribution to bilateral ties. PM Modi hails grassroots innovation, anti-drug drive and women's empowerment in Mann Ki Baat program, cites the statesman. As Nepal flood toll mounts, India deploys forensic tunnel rescue teams, notes the Tribune. In a first, railways to build six freight lines with private firms using highways hybrid funding model, writes the Indian Express. And finally, Hindustan Times refers to an army Cheetal helicopter carrying out a daring mission at 18,600 feet in Ladakh to evacuate an injured mountaineer. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi arrives in Bishkek on a two-day visit to Kyrgyzstan to attend SCO summit and meet several SCO leaders on the sidelines. Finance Minister Nirmala Sitharaman says India is likely to sustain economic growth rate of 7% or more in financial year 2026-27. Death toll in Nepal flash flood rises to 794, while more than 2,500 people still missing. U.S. forces strike Iranian rocket launchers on Larak Island in Strait of Hormuz. Iran attacks U.S. bases in West Asia in retaliation. And in women's cricket, India beat Thailand by 94 runs in their opening match of T20 Asia Cup 2026. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ యు విజయభాస్కర్ రావు.
3: విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సు, ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలు, అవయవ మార్పిడిపై రాష్ట స్థాయి అవగాహన సదస్సు, బీజేపీ జాతీయ అధ్యక్షుల పర్యటన, విశాఖ రైల్వే స్టేషన్కు నిధులు మంజూరు వంటి అంశాలతో కూడిన ఆగస్టు నెల విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. తొట్లకొండ బౌద్ధ వారసత్వం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని కేంద్ర క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాల ప్రతినిధులతో కలిసి తొట్లకొండను సందర్శించిన మంత్రి, ఇది భారతదేశం గొప్ప బౌద్ధ వారసత్వ సంపదకు ప్రతీక అని కొనియాడారు. అలాగే విశాఖపట్నంలోని స్పోర్ట్స్ ఎరీనాను చైనా ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇదిలా ఉండగా బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సదస్సులో భాగంగా విశాఖ బీచ్ రోడ్లో ఈ నెల 23వ తేదీన ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం వారంలో కనీసం ఒకరోజైనా సైకిల్ తొక్కాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అటవీ పర్యావరణ వ్యవస్థలో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మనిషి వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మున్సిపాలిటీల్లో 10,200 కోట్ల రూపాయలతో రక్షిత తాగునీటి సదుపాయం కల్పించనున్నట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏలో

0: 2022న నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 4,200 కోట్ల రూపాయల అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్తో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అమృత్ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశీయ సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలపై అధ్యయనం ఎంతో అవసరమని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖపట్నంలోని 2 నాలెడ్జ్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన సంప్రదాయాల విస్తృత పరిధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కేంద్రాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశంలోని అత్యాధునిక సదుపాయాలతో విశాఖ రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే టెర్మినల్గా తీర్చిదిద్దేందుకు 299 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనుల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ శాసనసభ్యులు కడబాబు పేర్కొన్నారు. విశాఖ రైల్వే స్టేషన్కు అదనంగా మరో 6 ప్లాట్ఫారంలతో పాటు రైల్వే లైన్ల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఆధునిక కోచింగ్ యార్డును కూడా కేటాయించిందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ అవయవ మార్పిడి చికిత్సలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశలవారీగా అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో పీవీ సింధుతో కలిసి నిర్వహించిన రాష్టస్థాయి అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. రాష్టంలో సుమారు 5,935 మంది వివిధ అవయవాల కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో 10వ తేదీన విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ విఈఆర్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్దితో పాటు పర్యాటకులను ఆకర్షించేలా మరిన్ని ప్రాజెక్టులను తీసుకురావాలని బాలసుబ్రహ్మణ్యం సూచించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35 కావస్తోంది. ఇప్పుడు విందాం ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాలు గురించిన ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
2: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

మన చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి, ఎన్నో అందమైన వస్తువులు. మరి వాటి అందాన్ని మనం ఆస్వాదించాలి అంటే మొదట వాటిని మనం చూడగలగాలి, అలాగే అవి చేసే శబ్దాలను వినగలగాలి, వాటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలను వాసన చూడగలగాలి, తినగలిగే వాటిని రుచి చూడగలగాలి, మమత అనురాగాలు పంచే చోట వాటిని తాకగలగాలి. ఆ తర్వాతనే ఆస్వాదన అనే పదానికి పూర్తి అర్థం తెలిసిన వాళ్ళమవుతాం. మరి ఇవన్నీ మనం పొందాలి అంటే వాటికి జ్ఞానేంద్రియాలు చాలా అవసరం. మరి మనకు ఇన్ని అనుభూతులను ఇస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనవి, ప్రధానమైనవి మన కళ్ళు. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఎందుకంటే మనం దేని గురించైనా తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియాలలో మాక్సిమం కళ్ళ ద్వారానే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం.

అందుకే నయనాలు అంత ముఖ్యమైనవి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా నేను ఇవాళ దేని గురించి మాట్లాడబోతున్నాను అని. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మనకు ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలిగేలాగా చేస్తూ ఎన్నో విషయాలను తెలియజేసే కళ్ళ గురించి. మరెన్నో విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో మెదడు తర్వాత సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్ సంక్లిష్టమైనటువంటి ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది మన కన్ను. అసలు మనకు కళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది అన్న ఊహే ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. కెమెరాని మనిషి కనుగొన్నాడు, కానీ అంతకంటే అద్భుతమైన కెమెరా మనిషి పుట్టుకతోనే మనలో ఉంది, అదే కన్ను. మన కన్ను ఒక అద్భుతమైన నిర్మాణం. మనం వాడే మొబైల్ ఫోన్స్ లో మహా అయితే 24 నుంచి 108 మెగాపిక్సెల్స్ వరకు కెమెరాలుంటాయి. కానీ మన కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ తెలుసా అండి? ఏకంగా 576 మెగాపిక్సెల్స్. ఎంత క్లారిటీగా మనకు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇన్బిల్ట్ గా మన కన్ను ఒక కెమెరా. అంతేకాదు మన చిన్న కంటిలో 20 లక్షల భాగాలు పనిచేస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న సెన్సరీ రిసెప్టర్స్ ద్వారా లైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ వంటి వాటిని గ్రహించి మన బ్రెయిన్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఇవి పంపిస్తూ ఉంటాయన్నమాట జ్ఞానేంద్రియాలు. ఇలా పంపించే జ్ఞానేంద్రియాలలో 80% ఏదైనా ఇన్ఫర్మేషన్ ని కేవలం కంటి ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. మిగిలిన 20% చెవి ద్వారా విని, ముక్కు ద్వారా వాసన చూసి, నాలుక ద్వారా టేస్ట్ చేసి, చర్మం ద్వారా స్పర్శ వల్ల తెలిసి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే మన కళ్ళే దానికి కారణం. అలాంటి మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, అసలు మనం ఎలా చూడగలుగుతున్నాము, ప్రతి ఒక్క కలర్ మనకు ఎలా అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంది, మనిషికి ఐ సైట్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మనకు దగ్గరగా ఏదైనా ప్రమాదం వస్తున్నా లేదా మనమే ప్రమాదం దగ్గరకు వెళ్తున్నా మనకు అది తెలియ చెప్పి ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడేలాగా చేస్తున్నటువంటి కళ్ళను ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను కూడా ఈరోజు తెలుసుకుందాం. చీకట్లో మీరు ఏదైనా వస్తువుని చూడగలరా? చూడలేం కదా. అక్కడ ఏదైనా ఒక చిన్న లైటో క్యాండిలో ఉందనుకోండి, దాని సహాయంతో ఆ గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, చూడడానికి కాంతి అన్నది చాలా అవసరం. సూర్యుడు లేదంటే బల్బ్, కరెంట్ వీటి వల్ల వచ్చే కాంతి దేని మీదైనా ఒక వస్తువు మీద పడితే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అది మన కంటి మీద పడడం వలన మనకి ఆ వస్తువు కనిపిస్తుంది. అలా కంటి మీద పడిన కాంతి కంటి లోపలి వరకు ఎలా వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మన కంటిలో నల్ల గుడ్డికి ముందుగా రౌండ్ షేప్ లో కార్నియా ఉంటుంది. ఇది చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఏదైనా ఒక లివింగ్ ఆర్గాన్ ఉంది అంటే అది కార్నియా మాత్రమే. ఎందుకంటే ఈ కార్నియాలో రక్తనాళాలు ఉన్నాయనుకోండి, అవి మన చూపుకు అడ్డంగా ఉంటాయి కాబట్టి కంటిలోని ఈ పార్ట్కి బ్లడ్ సప్లై ఉండదు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, బ్లడ్ సప్లై లేకపోతే ఆ పార్ట్ ఎలా జీవించగలదు అని, దానికి ఆక్సిజన్ అన్నది అవసరం కదా అని. ఈ కార్నియా మన చుట్టూ వాతావరణంలోని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకుని లైవ్లీగా ఉంటుంది. ఇది కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువుని మనం 120 డిగ్రీల యాంగిల్ లో కూడా చూడగలుగుతున్నాం. అదే ఇది ఫ్లాట్ గా స్ట్రైట్ గా ఉందనుకోండి, కేవలం ముందున్నటువంటి వస్తువుని మాత్రమే మనం చూడగలం, ఇలా కిందకి పక్కకి ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడలేము. కానీ మనం కన్నుని కిందకని సైడ్ కని కూడా మనం చూడగలుగుతున్నాం కదా, అది ఈ కార్నియా వల్లనే సాధ్యమవుతుందన్నమాట. అందుకే కార్నియాని విండో ఆఫ్ ది ఐ అని కూడా అంటారు. తర్వాత స్క్లెరా. ఈ కార్నియాకి పక్కన వైట్ కలర్ లో ఉంటుందే తెల్లగుడ్డు, దీన్ని స్క్లెరా అంటారు. దీనిపైన మనకు సన్నటి రక్తనాళాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా మందికి ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్క్లెరాకి ఎక్స్ట్రా ఆక్యులర్

కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ కండరాలు కన్నుని అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మన శరీరంలో అత్యంత వేగంగా తిరగగలిగే కండరాలు కూడా

ఒక చిన్న నల్లటి భాగం ఉంటుంది, దీన్నే ప్యూపిల్ అంటారు. తెలుగులో కనుపాప అన్నమాట. చాలా మంది దీన్ని కంటి మీద ఉన్న ఒక మచ్చ అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది ఒక హోల్, రంధ్రము. ఈ రంధ్రము ద్వారానే మన కంటి మీద పడినటువంటి కాంతి కంటి లోపలికి వెళ్తుంది. ఒకవేళ బయట కాంతి ఎక్కువగా ఉందనుకోండి, ఈ ప్యూపిల్ హోల్ సైజు చిన్నగా మారుతూ ఉంటుంది. సో తక్కువ లైట్ కంట్లోకి వెళ్తుంది. అదే బయట లైట్ తక్కువగా ఉందనుకోండి, దీని యొక్క సైజ్ పెద్దగా మారుతుంది. అప్పుడు ఎక్కువ లైట్ మనకి క్లియర్ గా కనిపించడం కోసం ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది అన్నమాట. బయట ఉన్నటువంటి లైట్ ని బట్టి ఈ పీపుల్ యొక్క సంకోచ వ్యాకోచాలు డిసైడ్ అవుతూ ఉంటాయి. ఈ పీపుల్ సంకోచించడానికి వ్యాకోచించడానికి ఐరిస్ సహాయపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కువ వెళ్తురున్న ప్లేస్ నుంచి తక్కువ వెళ్తురున్న ప్లేస్ కు సడన్ గా వచ్చేసాం అనుకోండి, ఎండని చూసి వెంటనే ఇంట్లోకి వచ్చామనుకోండి, మనకి ఒక సెకండ్ పాటు ఏం కనిపించదు, చీకటిగా అనిపిస్తుంది కదా. దానికి కారణం ఈ పీపులే అనమాట. ఎందుకంటే ఎక్కువ వెళ్తురున్నప్పుడు చిన్నగా ఉన్న పీపుల్ సడన్ గా తక్కువ వెళ్తురులోకి వచ్చేటప్పటికి అది పెద్దగా అవడానికి కొంత టైం పడుతుంది. దాని వలన మనకి ఆ కొంచెం సేపు ఏమీ కనిపించదు. తర్వాత లెన్స్. ఐరిస్ కి వెనక భాగంలో లెన్స్ ఉంటుంది. ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం దూరంగా దగ్గరగా ఉన్న వస్తువులను ఫోకస్ చేయడానికి ఈ లెన్స్ తన షేప్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మనము కెమెరాలో కూడా చూస్తాం లెన్స్ అని, వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు దూరంగా దగ్గరగా ఉన్న వాటిని చూడటానికి. మన కంటిలో అలా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా కన్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది మన కంటిలో ఉన్నటువంటి లెన్స్ ని. అలా లైట్ ఈ లెన్స్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. కెమెరాలో ఫిల్మ్ ఎలాగో, కంటిలో రెటీనా అలాగా. ఈ కార్నియా ప్యూపిల్ లెన్స్ కరెక్ట్ గా పనిచేయడం వలన కాంతి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద కరెక్ట్ గా పడుతుంది. లెన్స్ కి రెటీనా కి మధ్య భాగం అంతా కూడా జెల్లీ లాంటి ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది. దీని వల్ల కంటికి రౌండ్ షేప్ ఉంటుందన్నమాట. ఇది క్లియర్ గా ఎటువంటి కలర్ లేకుండా ఉంటుంది. దీనిలో 99% వాటర్ ఉంటాయి, మిగిలిన 1% కొలాజిన్ ప్రోటీన్స్ సాల్ట్ షుగర్స్ కూడా ఉంటాయి. లైట్ లెన్స్ ని తాకి తర్వాత ఆ లైట్ ఈ ఫ్లూయిడ్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. మన కంటిలో మెయిన్ వర్క్ అంతా కూడా రెటీనాలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. రెటీనా వరకు ఈ కాంతి వెళ్లడానికి ఇవన్నీ సహాయపడుతూ ఉంటాయి. కంటిలో అతి ముఖ్యమైన భాగాలలో ఈ రెటీనా కూడా ఒకటి. సుమారు 13 కోట్ల లైట్ సెన్సిటివ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయన్నమాట ఈ రెటీనాలు. ఈ సెల్స్ రెటీనా మీద పడిన తరువాత లైట్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి అది బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది. అంటే పడినటువంటి ఆ కాంతిని ఏదైతే ఉందో ఇమేజ్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి బ్రెయిన్ కి ఇది పంపిస్తుంది అన్నమాట. ఈ సెల్స్ లో రాడ్స్ అలాగే కోన్స్ అనే రెండు సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ ఏంటి అనంటే వెలుతురికి చీకటికి తేడాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రాడ్ సెల్స్ ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళు రాత్రి సమయంలో వస్తువులను గుర్తించలేరు. అంటే రే చీకటి అన్న మాట మనం వింటాం కదా, సో వాళ్ళు రాడ్ సెల్స్ లేనటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే కోన్ సెల్స్, ఇవి కలర్ రెసెప్టర్ సెల్స్ అన్నమాట. ఇవి కలర్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. మనం సుమారు 10 మిలియన్ కలర్స్ ని గుర్తించగలమండి, అంటే దాదాపుగా 1 కోటి కలర్స్ ని మనం గుర్తించగలం. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళు కలర్ ని గుర్తుపట్టలేరన్నమాట. వాళ్ళకి ఈ కోన్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వర్ణ అంధత్వం వస్తుంది. రెటీనా మీద పడినటువంటి లైట్ ని ఫోటో రెసెప్టర్ సెల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి ఆప్టిక్ నర్వ్ అనే కేబుల్ లాంటి నిర్మాణం ద్వారా బ్రెయిన్ కి చేరవేస్తూ ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్ లో 12 లక్షల ఫైబర్స్ ఉంటాయి. వీటి ద్వారానే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మెదడుకి చేరుకుంటూ ఉంటాయన్నమాట. బ్రెయిన్ లో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని కూడా డీకోడ్ చేయబడి అది మళ్ళీ ఇమేజ్ గా మారిపోతూ ఉంటుంది. కంప్యూటరే అండి, కంప్యూటర్లో ఎలాగైతే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని ABCDలు లెటర్స్ రూపంలో ఇస్తే అది కంప్యూటర్ లోకి వెళ్లి ప్రాసెస్ జరిగి దానికి కావలసినటువంటి లాంగ్వేజెస్ లో దాన్ని చేంజ్ చేసుకుని మళ్ళీ మనకు ఎలాగైతే మనకు కావలసినటువంటి అవుట్పుట్ ఇస్తుందో సేమ్ ప్రాసెసే జరుగుతూ ఉంటుంది మన కంటికి బ్రెయిన్ కి మధ్య కూడా. ఇదంతా వింటూ ఉంటే చాలా లెంతీ ప్రాసెస్ లాగా మనకు అనిపిస్తూ ఉంది కదా,
కానీ ఇదంతా జరగడానికి జస్ట్ 13 మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. అంటే ఒక సెకనులో 1000వ వంతు అన్నమాట.

సెకండ్ టైమ్ లో సెకండ్ ని 1000 భాగాలు చేశామనుకోండి అంత టైం మాత్రమే పడుతుంది. అందుకే మనం ఇమ్మీడియట్ గా ఏదైనా రియాక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక పాట వినిద్దామా?

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానమైన ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా

కదా. అయితే మనం అన్నింటినీ చూస్తున్నామంటే కన్ను పాత్ర ఎంత ఉందో మెదడు పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుందండి. బయట నుంచి వచ్చినటువంటి లైట్ రెటీనా మీద పడుతుంది అని చెప్పుకున్నాం కదా. మనం ఏదైనా వస్తువుని చూసినప్పుడు అది రెటీనా మీద రివర్స్ లో పడుతుంది. రివర్స్ లో ఉన్న ఇమేజ్ ని మన బ్రెయిన్ మనకి కరెక్ట్ చేసి చూపిస్తుంది అన్నమాట. అంటే మనం సపోజ్ ఒక మనిషిని చూస్తున్నాం అనుకోండి, ఆ మనిషి మనకి యాక్చువల్ గా కన్ను స్ట్రైట్ గా చూడదు. ఆ ఇమేజ్ మన కంటిలో నుంచి బ్రెయిన్ కి వెళ్లేటప్పుడు అది రివర్స్ లో వెళ్తుంది. కానీ అది బ్రెయిన్ ఆ రివర్స్ ను కాస్త మళ్ళీ సెట్ చేసుకుని అది మనకి స్ట్రైట్ గా మనకి అర్థమయ్యేలాగా చూపిస్తుంది అన్నమాట. ఇంత సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్ అయినటువంటి మన కన్నును కాపాడుకోవడానికి ప్రకృతి కూడా ఇన్బిల్ట్ గా అంతే జాగ్రత్తలు కూడా చేసిందండి. మన కంటికి ఏమీ తగలకుండా మన పుర్రలోనే ఎముకలతో తయారైన బోని ఆర్బిట్, ఇది కంటికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి కంటికి ఏదైనా గాయం కాకుండా ఈ పుర్ర ఎముకలు ఫస్ట్ కాపాడుతూ ఉంటాయి. దుమ్ము, ధూళి, వేడి, చల్లదనం, ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా వచ్చినటువంటి బ్లూ లైట్ రేడియేషన్, ఇవన్నీ మన కళ్ళని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసమే మనం నిరంతరం కనురెప్పలు వేస్తూ ఉంటాం. మనం రెప్ప వేసినప్పుడల్లా కంటిపై ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఫాస్టెస్ట్ మజిల్ కూడా కనురెప్పే. అందుకే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు రెప్ప పాటలో జరిగిపోయింది అంటూ ఉంటాం. అంటే అంత ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది. అలాగే కంటి గ్రంథుల నుంచి కన్ను నిరంతరం కన్నీరు స్రవిస్తూ ఉంటుంది. ఈ కన్నీరు కంటిలోని భాగాలకి లూబ్రికేషన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే కంటికి మాయిశ్చరైజర్ లాగా అన్నమాట. కన్నీటిలో కూడా నాచురల్ గా డిసిన్ఫెక్టర్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ని కంటికి సోకకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే కంటి పైన ఉన్నటువంటి కనుబొమ్మలు నుదుటిపై నుంచి వచ్చే చెమటను కళ్లకు చేరకుండా పక్కకు వెళ్లేలాగా చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఎవరో స్కెచ్ వేసి చేసినట్టుగా ఎంత బాగా నిర్మాణం అయి ఉన్నాయో మన శరీరంలోని భాగాలు. మరి ఐసైట్ ఎలా వస్తుంది అంటే, బయట నుంచి వచ్చిన లైట్ అనేది ముందుగా కార్నియా మరియు లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది అనుకున్నాం కదా. సరిగ్గా లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతూ రెటీనా మీద పడుతుందో దానిని ఫోకల్ పాయింట్ అంటాం. మామూలుగా అయితే ఈ లైట్ సరిగ్గా రెటీనాలో ఉన్న ఫోకల్ పాయింట్ పై పడడానికి ఈ లెన్స్ ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కానీ కార్నియా మరియు లెన్స్ లో ఏదైనా లోపం ఉన్నప్పుడు కొంతమందిలో కావలసిన లైట్ కన్నా ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంతమందిలో కావలసిన లైట్ కన్నా కూడా తక్కువ లైట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోకల్ పాయింట్ రెటీనాపై కాకుండా రెటీనాకు కొద్దిగా ముందు గాని రెటీనాకు వెనుక గాని పడుతూ ఉంటుంది. దీనివల్ల చూపు బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కలర్స్ అన్ని కనిపిస్తాయి కానీ అవి మనకు క్లియర్ గా కనిపించవు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనా కన్నా ముందు పడితే దాన్ని షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ అంటారు, మయోఫియా. వీరు దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేరు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనాకు వెనుక వైపున పడితే దాన్ని ఫార్ సైటెడ్నెస్ లేదా లాంగ్ సైటెడ్నెస్, హైప్రోపియా అంటూ ఉంటారు. వీరికి దగ్గరగా ఉన్న వస్తువులు అంత క్లియర్ గా కనిపించవు కానీ దూరంగా ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్ షార్ట్ సైట్, లాంగ్ సైట్ అని మనం గ్లాసెస్ ద్వారా, కాంటాక్ట్ లెన్స్ ద్వారా, లేజర్ థెరపీస్ ద్వారా సరిచేసుకుంటూ ఉంటాం కదా. వయసు పెరిగే కొద్దీ కూడా మన కంటిలోని లెన్స్ కి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న వారికి చూపు మందగిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఈ ఐసైట్ ప్రాబ్లం వస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా రోజువారీ అలవాట్లే కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి, ఎక్కువగా స్మోకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలాంటి వాటి వలన కూడా కంటి చూపు

0: కొనసాగిస్తూ ఉంటుంది. కళ్లను నయనాలు అని అంటారు కదా, దీనికి సంస్కృతంలో అర్థమేంటో తెలుసా అండి? లీడింగ్, గైడింగ్. అంటే మనకి ఏదైనా ఒక దాన్ని గురించి తెలుసుకోవడానికి ముందుకు తీసుకెళ్లేది, గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ అవే కళ్ళు. కాబట్టి వాటిని మనం నయనాలు అని అంటాము. మరి అలాంటి కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కదండి. మన శరీరం ఎంతో హెల్దీగా ఉండాలి అని మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. అలాగే కళ్ళకు కూడా అలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయని మీకు తెలుసా? అందులో ముఖ్యమైనది 20-20-20 నియమం. అంటే ఏంటంటే 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువు పైన మనం దృష్టి పెట్టడం. అంటే కాన్సన్ట్రేట్ గా దాన్నే 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల కంటికి విశ్రాంతి దొరుకుతుంది. ఇలానే కాకుండా కంటిని ఒక సైడ్ కి చూడడం, పైకి చూడడం, కిందికి చూడడం, ఇలాంటి వ్యాయామాలు మనం కళ్ళ కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే చల్ల నీటితో కళ్ళను కడుగుతూ ఉండాలి. దీనివల్ల కంటికి ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అలాగే ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇంతేకాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే చేపలు, సిట్రిక్ ఫ్రూట్స్ అన్నమాట. మీకు ఇంకొక తమాషా అయిన విషయం చెప్పమంటారా? ఎవ్వరు కూడా కళ్ళను తెరిచి తుమ్మలేరు. ఖచ్చితంగా మన కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో మనకు తెలుసు. అలాగే ఒక మనిషిని పోలిన ఐ ప్రింట్స్ ఇంకొక మనిషికి ఉండవండి. అందుకే చాలా సెక్యూరిటీ చెకప్స్ లో కూడా కళ్ళను స్కాన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఆధార్ కార్డ్ తీసుకోవడానికి లేదంటే అప్డేట్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళను కూడా స్కాన్ చేస్తూ ఉంటారు, గమనించారా? ఎందుకంటే ఒకరిని పోలినటువంటి కంటి ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు కాబట్టి. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, షార్క్, సొరచాప యొక్క కార్నియా మనిషి యొక్క కార్నియా దాదాపుగా ఒకటేలా ఉంటుందంట. అందుకే కొన్ని చోట్ల మనుషులకు చేసే ఐ సర్జరీస్ లో ఈ షార్క్ యొక్క కార్నియాను కూడా యూజ్ చేశారు. మనిషికి ఒకే జీవితం ఉంటే మన కళ్ళకు మాత్రం 2 జీవితాలున్నాయండి. ప్రాణం వదిలే చివరి క్షణంలో దానం చేసే కళ్ళు మరో 2 జీవితాన్ని ఇస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ లోకాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న అందమైన వాటిని చూడలేని వాళ్ళకి చూడగలిగేలాగా చేస్తే మన జీవితంలో ఇంతకంటే వాల్యుబుల్ థింగ్ ఏముంటుంది చెప్పండి? చనిపోయిన తర్వాత నేలపాలు, అగ్గిపాలు అయిపోయే కళ్ళని ఎలాంటి ఉపయోగం లేకుండా చేయడం కంటే కూడా కళ్ళు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితంలో మనం వెలుగు నింపిన వాళ్ళమవుతాం. కళ్ళ యొక్క నిజమైన విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అసలు ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి వాళ్ళ జీవితంలోకి ఆ చూసే అవకాశం మనం కల్పించడం నిజంగా గ్రేట్ విషయం అండి. అందుకోసమే నేత్రదానం గురించి, ఐ డొనేషన్ గురించి గవర్నమెంట్, స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కళ్ళను చనిపోయిన తర్వాత దానం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. కానీ ఇంకా మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలో మన భారతదేశంలో దాదాపు 2 లక్షల కార్నియాలు అవసరమైతే మార్పిడి కేవలం 25-30 వేల వరకు మాత్రమే కలెక్ట్ అవుతూ ఉన్నాయట. చనిపోయిన వాళ్ల సంఖ్య మాత్రం లక్షల్లోనే ఉంది, కానీ నేత్రదానం చేసే వాళ్ల సంఖ్య మాత్రం వేలల్లో ఉంది. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇదండి మనకు నిత్యం ఎన్నో అందాలను చూపించే మన అందమైన కళ్ళ గురించి అందమైన నిజాలు. మీ అందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ప్రోగ్రామ్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బాయ్.
1: మీరు ఇంతవరకు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్.

మహారాష్ట్ర అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:06 కావస్తుంది. ఇప్పుడైతే మనం హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విందా. కార్యక్రమంలో తొలి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. తప్పకుండా ప్రసారం చేస్తామండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు వీరయ్య మేడం.
0: వీరయ్య గారు, మీరు కోరుకున్న పాట విందాం. ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
1: ధన్యవాదాలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
5: ఎందుకురా?
4: నా పాకెట్ మనీ.
5: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
4: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
5: అరే వా, నాకు కూడా నేర్పించి మీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
4: మరి మీ మొబైల్ ఇవ్వండి.
5: ఇదిగో,
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వారికి నచ్చిన పాటలు వింటున్నారు. ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ద్వారా మీరు కూడా ఫోన్ చేయాలంటే మా నెంబర్ 0861233310 మరొక నెంబర్ 0861233310. హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ఖాద్రభాష మేడం, బాలాజీనగర్ నుంచి.
0: ఖాద్రభాష గారు చెప్పండి, ఏ పాట వింటారు?
1: సుమంగళ నుంచి ఒలపు ఒలెతీయన అనే పాట మా తుమ్మలపల్లి గోపినాథు మొహమ్మద్ రఫీ కోసం మేడం.
0: అలాగే అండి, మీరు కోరుకున్న పాట ఇప్పుడు విన్నాం. మీరు కోరుకున్న వారి కోసం ఈ పాట.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: హలో, నమస్కారం అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలెరల గ్రామం నుంచి అహోబళం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, గౌరవనీయులైన పర్యన్ మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారం అండి.
1: ఈ రోజు నాకు చాలా పవిత్రమైన రోజు మేడం.
0: చెప్పండి.
1: నేను తల్లి గర్భం నుంచి భూమి మీద పడిన రోజు మేడం, అంటే నా పుట్టినరోజు. ఈ రోజు
0: మీరు ఏ చిత్రం నుంచి ఏ పాట కోరుకుంటారో చెప్తారా?
1: ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మన అనౌన్సర్లకు, మన స్టాఫ్ కి అందరికీ కూడా వాళ్ళ తరపున నాకు శుభాకాంక్షలు తెలుపుతాని, ఈ రోజు అల్లరి పీడి సినిమాలో అహో ఒక మనసుకు నేరి పుట్టినరోజు అని పాట కావాలి మేడం.
0: మీరు కోరుకున్న పాట ఇప్పుడు వినాలండి.
1: ముఖ్యంగా మేడం
0: చెప్పండి,
1: మన దేవాలయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారికి కైవల్యం మేడం.
0: ధన్యవాదాలండి. మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: హలో, నమస్కారం అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్తే అండి.
1: సప్తపతారంలో ఘన ఘనాన సుందర పాఠం.
0: మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సంగం నుంచి మేడం. మాఘం మస్తానయ్య.
0: బాగున్నారా అండి? అలాగే అండి. మీరు కోరుకున్న పాట మీకోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం కూడా మీరు కోరుకున్న ఈ పాట భక్త దుకారం చిత్రం నుంచి ఇప్పుడు విందాం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్.

లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: మీరు ఇప్పటి వరకు హలో అభిరుచి ప్రత్యక్ష పోలింగ్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఇది మీ హలో అభిరుచి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాలు వింటారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా ఫోన్ నెంబర్, మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7901084415. ఈ నెంబర్కి వాట్సాప్ పంపించి మీకు నచ్చిన పాటను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ద్వారా విని ఆనందించవచ్చు. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ సందేశం చూద్దాం. కన్ని మనసులు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ఎద్దుమేలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరి కోసం ఈ పాట విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి, దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మాకోసం ఊరు పేరు భైరవకోన చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాట్సాప్, లంకేశ్వరుడు చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిత్విక్ వీరందరి కోసం లంకేశ్వరుడు చిత్రం నుంచి ఈ పాట విందాం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.

0: మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, నరేష్ మరియు మూసాపేట గ్రామ ప్రజలందరి కోసం కూడా ప్రేమించు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

ఈ వాట్సాప్ మనకు ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు పంపించారు. మా కోసం స్వరాజ్యం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరి కోసం, వీరి కుటుంబ సభ్యులందరి కోసం, స్నేహితులందరి కోసం కూడా ఈ పాట కోరుతున్నారండి, స్వరాజ్యం చిత్రం నుంచి. అలాగే మరొక వాట్సాప్, గుడ్ మార్నింగ్, హలో వాట్సాప్ అభిరుచి అంటూ మనకు ఇరుముడి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమన్గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ ఆకాశవాణి అంటూ, గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు గారు, రేణుక ఈ వాట్సాప్ పంపించారు. రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. ప్రేయసి రావే చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినపాలెం నుంచి క్షణక్షణం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా వీరు ప్రొద్దుటూరు కడప జిల్లా

పంపించారు వాట్సాప్. గుడ్ మార్నింగ్ శివోత్, గుడ్ మార్నింగ్ అంటే ఈ వాట్సాప్ మనకు. సిరికొండ మండలం నవనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దేవాంతకుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటున్నారు. అలాగే బాలమిత్రుల కథ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. జేరుపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా కాచీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి. మా కోసం అభిమన్యు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. షేక్ అబ్దులాలీ, నిఘార్ పర్వీన్, ఉదయభాను, శారద, సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. అలాగే మరొక వాట్సాప్. ఈ వాట్సాప్ మనకు షేక్ తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారు. వీరు బంగారు కానుక చిత్రం నుంచి మా కోసం చక్కటి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్. తొలి ప్రేమ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. కొత్తగూడెం జిల్లా నుంచి రాజేంద్ర ఖన్నా, రాజేష్ ఖన్నా, చిన్న, పాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, వీరందరి కోసం కూడా స్వరాజ్యం చిత్రం నుంచి ఇప్పుడు పాట విందాం.

శ్రోతలు, ఇప్పటి వరకు హలో అభిరుచి ప్రత్యక్ష పోలింగ్ ద్వారా, అలాగే వాట్సాప్ సందేశాల ద్వారా వారు మెచ్చిన నచ్చిన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశంలోని పల్లె ప్రాంతాల సమగ్రాభివృద్దితో పాటు గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధికి హామీ, సాధికారత కల్పించే లక్ష్యంతో రూపొందించిన బీబీజీ రామ్జీ పథకం జులై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని శ్రామికులుగా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే గ్రామీణ కుటుంబాల వయోజన సభ్యులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీని అందిస్తుంది. ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా ఈ పథకాన్ని రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రత, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారించి వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే ఆస్తులను కల్పిస్తారు. శ్రామికుల డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులతో పాటు డేటా ఆధారిత ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పథకం కింద చేపడుతున్న అన్ని పనులు వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమగ్రపరచడం ద్వారా గ్రామీణ ప్రజా సంబంధిత పనుల కోసం ఏకీకృత జాతీయ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. ఈ పథకం కింద అన్ని పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గుర్తిస్తున్నారు. ఈ ప్రణాళికలను మండల, జిల్లా, రాష్ట స్థాయిలలో సమీకృతం చేస్తున్నారు. గతంలో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అందించిన రోజువారీ వేతనాల మొత్తాన్ని పెంచడంతో పాటు ఉపాధి అందించే పనిదినాల సంఖ్యను పెంచారు. పంటలు నాటే కాలంలోనూ, కోతల సమయంలోనూ వ్యవసాయ శ్రామికులు అందుబాటులో ఉండేలా చూడడం కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల పాటు విరామం కల్పిస్తారు. ఈ పథకం కింద నిధుల బాట ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంత రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలోనూ, ఇతర రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలోనూ ఉంటుంది. బీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ప్రతి పనిని ప్రణాళికాబద్దంగా చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇషా సింగ్ పేర్కొన్నారు. గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమంపై తిరుపతిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఇషా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీబీజీ రామ్జీ కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు, సిబ్బందికి ఆమె అవగాహన కల్పించి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో నిర్వహించిన బీబీజీ రామ్జీ పథకం పనుల్లో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు ముందున్న చట్టంలో MGNRDS కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఎక్కువగా కనిపించేటువంటి పనులు చేసుకోగలిగాం, భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. ఈ చట్టంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు, దీని ద్వారా ఏం భద్రత ఇచ్చారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2007లో ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఇచ్చినప్పుడు 100 రోజులు తీసుకున్నారు. ఈ రోజు 125 రోజులు, అంటే దాదాపుగా 4 నెలలు. మళ్ళీ ఆదివారాలు తీసుకుంటే మనం తీసుకున్నట్టయితే 4.5 నెలల పైనే మనకి పని కల్పించేటువంటి అవకాశం ఇందులో ఉంది. 60 రోజులు కంపల్సరిగా సెలవు ఇస్తే ఆ రోజుల్లో పని పెట్టడం లేకుండా ప్రకటించుకుంటే హక్కు కూడా

0: చెప్తారు. పనులు జరిగే సమయంలో పని కలిగించాలని మీరు అడిగితే దానికి కూడా నిరుద్యోగ ప్రజలు అని చెప్పేసి నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
1: బీబీజీ రామ్జీ పథకం అమలుతో గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, స్థిరమైన ఆదాయ అవకాశాలు పెంచుతూ గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేస్తుందని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం కింద నంద్యాల జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో ఒకే రోజు 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ జీరామ్జీ చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధి హామీని ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. చిత్తూరులోని డ్వామా కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చెరువులు, రహదారులు, పంట కాలువల అభివృద్దితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి బీబీజీ రామ్జీ పథకం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి ఈ పథకం కీలకమని అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత శ్రామికుల జీవనోపాధి మెరుగుపడేలా ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధి కల్పించడం, నిర్ణీత సమయంలో వేతనాలు చెల్లించడం, చెల్లింపులు ఆలస్యమైతే నిబంధనల ప్రకారం పరిహారం అందించడం వంటి అంశాలు బీబీజీ రామ్జీ పథకంలో ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం గూడెం గ్రామంలో బీబీజీ రామ్జీ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని కంబాల చెరువు వద్ద నిర్వహించిన బీబీజీ రామ్జీ పనుల కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కె అప్పలనాయుడు, ఎచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఏ వేమవరంలో చేపట్టిన ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, శాసనసభ్యులు ఆనందరావు ప్రారంభించారు. ఈ విధానం పారదర్శకతను పెంపొందించి శ్రామికులకు సకాలంలో వేతనాలు అందేలా దోహదపడుతుందని వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నరసన్న చెరువు అభివృద్ది పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఈ పథకం కింద పేద కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధి హామీని కల్పించడంతో పాటు గ్రామసభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక బీజేపీని పటిష్టంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఉద్యాన పంటలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు రోజుకు 312 రూపాయలు కనీస వేతనంగా అందుతుందని కలెక్టర్ చెప్పారు. బీబీజీ రామ్జీ పథకం వల్ల పల్లె ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. పెదకాకని మండలం ఉప్పలపాడు గ్రామంలో ఈ పథకం కింద పనులను కలెక్టర్ పరిశీలించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని, శ్రామికులకు ఆర్థిక భరోసా చేకూరుతుందని కలెక్టర్ చెబుతూ, బీబీజీ రామ్జీ పథకం కింద ఏలూరు జిల్లా ముసునూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి మాట్లాడుతూ, ఈ పథకం కింద 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా అమృతలూరు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి గ్రామాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.

0: చేశామని పేర్కొన్నారు. బాపట్ల మండలం చెరువు గ్రామంలో ఈ పథకం కింద ఫీడర్ కెనాల్లో ఒక అడుగు లోతు 2 మీటర్ల వెడల్పుతో 1 కిలోమీటర్ పొడవున పూడికతీత పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ పనులను 250 పనిదినాల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ద్వారా పల్నాడు జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు శ్రామికులకు పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో చేపట్టిన ఉపాధి పనుల్లో వారు పాల్గొన్నారు. ఈ పథకం కింద గ్రామీణ మౌలిక వసతులు, నీటి సంరక్షణ, విపత్తు నిర్వహణ, జీవనోపాధి పనులకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీజీ రామ్జీ పథకాన్ని శ్రామికులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలం వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న బీబీజీ రామ్జీ పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. పథకం అమలు తీరుపై శ్రామికులతో సంభాషించారు. బీబీజీ రామ్జీ పథకంపై ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జోసఫ్ కుమార్ ప్రారంభించారు. బీబీజీ రామ్జీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టవచ్చని ఆయన తెలిపారు. శ్రామికుల కుటుంబాలకు 1 ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల పని కల్పించడం జరుగుతుందని ఆయన చెబుతూ, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో ఈ పథకం కింద పనులు నిలుపుదల చేసుకునే సౌలభ్యం ఉందని వివరించారు.
1: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఈ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలవుతుంది. సో దీంట్లో భాగంగా గతంలో ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు బీబీజీ రామ్జీ కింద మార్చడం జరిగింది. బీబీజీ రామ్జీ ఈ పథకానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా, అంటే ఏ ఏ పనులు చేపట్టచ్చు, దీంట్లో ఏ ఏ పథకాల ద్వారా మనం ఎలా వర్కులు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ విషయాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ లో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీపీస్, జెడ్పీటీసీలు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరికి కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరికి కూడా పూర్తిగా అవగాహన కల్పించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో దీంట్లో ప్రధానంగా మనకి ఉపాధి హామీ పథకంలో 266 రకాల వర్కులు ఉంటాయి. ఇప్పుడు మనకి 318 వర్కులతో బీబీజీ రామ్జీ కొత్తగా రూపాంతరం చెంది వచ్చింది. అలాగే మనకి గతంలో 100 రోజులు మాత్రమే ఒక కుటుంబానికి పని ఇవ్వడం ఉండేది, ఇప్పుడు దాన్ని 125 రోజులు పని కల్పించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బీబీజీ రామ్జీలో అనేక కొత్త విషయాలు మనకి దీని ద్వారా బెనిఫిట్స్ రాబోతున్నాయి. సో దాన్ని సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ బీబీజీ రామ్జీ చట్టం, బీబీజీ రామ్జీలో ఉన్నటువంటి అన్ని రకాల పనులు, వాటి వివరాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలా, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలా అనే విషయం గురించి పూర్తిగా వారికి అవగాహన కల్పించేదానికి శిక్షణ కార్యక్రమం మనం రూపొందించడం జరిగింది.
0: శ్రీ సత్యసాయి జిల్లాలో మరవపల్లి చెరువు నుంచి చెర్లోపల్లి చెరువుకు వెళ్లే కాలువ పూడికతీత పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత్ భారత్ జీరామ్జీ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ ఎస్ శ్యామ్ ప్రసాద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కదిరి, నల్ల చెరువు, ఓబులదేవర చెరువు, రొద్దం వంటి వెనుకబడిన మండలాల్లో ఉపాధి హామీ పనుల పురోగతిని వెంటనే పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కర్నూలు జిల్లాలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై కలెక్టర్ ఏసిరి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద ప్రతిరోజు 35,000 మంది శ్రామికులకు పని కల్పించాలని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించేలా గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. బీబీజీ రామ్జీ పథకం అమలులో బయోమెట్రిక్ ప్రమాణీకరణ, సాంకేతికత ఆధారిత ప్రణాళిక రూపకల్పన, పర్యవేక్షణ, మొబైల్ ఆధారిత నివేదికల సమర్పణ, రియల్ టైం డాష్ బోర్డులు, కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలు, సామాజిక ఆడిట్ యంత్రాంగ పటిష్టీకరణ కలిసి ఉంటాయి. ఇందువల్ల ఈ పథకాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం గ్రామీణ ఉపాధిని వికసిత్ భారత్ 2047 దార్శనికతతో అనుసంధానిస్తూ జవాబుదారీతనం, మౌలిక సదుపాయాల కల్పన, ఆదాయ భద్రతను బలోపేతం చేస్తోంది.

ఉంది. ఈ పథకం శ్రామికుల కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూ గ్రామాల రూపురేఖలను మార్చి పల్లెల సమగ్రాభివృద్దికి దోహదపడుతోంది. బీబీజీ రామ్జీ పథకం గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి మద్దతునిస్తోంది. పెరిగిన ఉపాధి అవకాశాలతో గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తోందని చెప్పవచ్చు. రాష్ట్రంలో బీబీజీ రామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: పెన్షన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వేదు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. మీరు బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ప్రేమ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే గనక విజయ్ యశ్దాస్ పాడగా గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:30 దాటి 13 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్వెల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సాధారణంగా దేన్నైనా కట్ చేస్తే అది చిన్నదవుతుంది లేదా ముక్కలవుతుంది, కానీ దీన్ని ఎంత కట్ చేస్తే అంత పెద్దదవుతుంది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరాంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయిమోనిక మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన నుంచి హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి నెయిల్స్ ఆర్ హెయిర్ అని పంపించారు. కాదండి, ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌజన్య గారు శుభోదయం అంటూ మట్టి అని పంపించారు. ఇంకొంచెం ఆలోచించండి, దగ్గర వచ్చారు. కొనుగోలు రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి జుట్టు గోల్డ్ అని పంపించారు. కాదండి, గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అడిగిన క్వశ్చన్ కి గోడ లేదా ఎస్ లాస్ట్ లో పంపించారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ విద్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మామ్, ఆన్సర్ ఈజ్ హెయిర్ అండ్ నైల్స్ అంటూ ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. కాదండి, ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. అలాగే ఆశా శ్రీనివాస్ మళ్ళీ ఆన్సర్ అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్, ఆన్సర్ అయితే చెప్పిస్తున్నాను. ఆన్సర్ ఏంటి అంటే గొయ్యి అనమాట. గుంతం తవ్వే కొద్దీ అది పెద్దగా అవుతుంది కదా, అలా అనమాట. ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక చెరువులో 10 చేపలు ఉన్నాయి. అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉంటాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక చెరువులో 10 చేపలున్నాయి. అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉంటాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866 2488 14 కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

31వ తేదీన అంటే ఈ రోజు ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు ఉంటాయి. కొన్ని సమయాల్లో గాలివేగం 60 కిలోమీటర్ల/అవర్ వరకు పెరగచ్చు. మత్స్యకారులకి ఈ పైన పేర్కొన్న సముద్ర ప్రాంతాల్లో పేర్కొన్న సమయంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:45 దాటి 40 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక చెరువులో 10 చేపలున్నాయి. అందులో 2 చేపలు ఈత రాక మునిగిపోయాయి, 3 చేపలు చనిపోయాయి, 2 చేపలు ఈదుకుంటూ పారిపోయాయి. ఇప్పుడు చెరువులో ఎన్ని చేపలు మిగిలి ఉన్నాయి? నేను ఆ క్వశ్చన్ కి అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి. 2 చేపలు అంటూ శుభోదయం మేడం అంటూ రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు 8 అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఫస్ట్ క్వశ్చన్ కైతే ఆన్సర్ పంపించారు. ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ 3 అని పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ మల్లేశ్వరరావు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉపలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ ఫ్రెండ్స్ అంటూ కాను నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హర్షిత ఆన్సర్ 7 అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు అన్ని చెరువులోనే అంటూ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సౌజన్య గారు నా ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభోదయం సౌజన్య గారు అంటూ కొనకొండల రమణారావు, కవిత, జోష్నవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి అయితే పంపించారు, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మరోసారి వినిపించండి అంటూ పంపించారు. చెప్తాను అలాగే ఆన్సర్ కూడా చెప్పిస్తాను. ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, పాపనపాలెం నుంచి పంపించారు. ఇంకా 3 ఇది కూడా అని అంటున్నా అంటూ పంపించారు సాయి శిరీష తిరుపతి నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ లో పంపించారు కదా అనుకుంటున్నా అని, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా దశగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా పెద్దపురం మండలం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ వలి భాష ఆన్సర్ పంపించారు, వీర్కలు అర్థం కలే 3 అని పంపించారు. ఆ ముందేదో పంపించారు అదైతే అర్థం కలే, 3 అనేది అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. హాయ్ సౌజన్య గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ నా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం అంటూ మహాలక్ష్మి గారు ఆన్సర్ పంపించారు, అప్పాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ పాల్కొల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పెడన జోగనంద కాలనీ గారు నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నారు. ఆన్సర్ ఏంటి అంటే అన్ని చేపలు అక్కడే ఉంటాయి, అంటే 10 చేపలు అక్కడే ఉంటాయి. ఎందుకు అంటే చేపలకి ఈత రాకపోవడం ఏంటి చెప్పండి, చనిపోయినా చెరువులోనే ఉంటాయి, నీళ్ళలోనే ఉంటాయి, కాబట్టి అవి ఎక్కడికి పారిపోవు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అటు ఇటుగా పంపించారు. ఓకే, ఎనివే మరి స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 59 సెకండ్లు అయిపోతుంది. సో ఈనాటి హరివిలకి అయితే బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి క్వశ్చన్స్ తో, మంచి మంచి స్టోరీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఎందుకంటారా?
1: సుగర్ ఏంటా సంగతి?
2: బిల్లక సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
5: ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
6: భారతి FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని ప్రాంతాలకు తొలిదేశంలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. రాష్ట వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 61,92,396 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం 2,693.9 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వారి ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో విశాఖపట్నం జిల్లా మారిక వలసలోని రెసిడెన్షియల్ స్కూల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్టంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ, 2026 సర్ ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువు ఆదివారంతో ముగిసింది. అభ్యంతరాలను సెప్టెంబర్ 28వ తేదీలోపు పరిష్కరించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. శ్రీశైలం జలాశయానికి ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 5,075 క్యూసెక్ల ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 872.10 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. రాష్టం, దేశం సువీక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన కారీదృష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా థాయిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయిలాండ్ 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిన్నేత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీ అందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఖుషీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిన, ఈ సాంగ్ తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 విద్వార్తి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఏంటి అంటే విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం. మరి ఏంటి మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే ఈ మూవీకి సంబంధించిన ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉందట. అది సెప్టెంబర్ 2 వీక్ లో కంప్లీట్ చేసేసి అక్టోబర్ 2 ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి మేకర్స్ అయితే అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో నివేద పేతరాజ్, ఓకే, అలాగే యవీనా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య తదితరులు నటిస్తున్నారనమాట. మరి నాకు తెలిసి వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతారు. సో ఖచ్చితంగా మరి ఎలాంటి స్టోరీ, అసలు ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ మూవీ ఎంత వరకు కనెక్ట్ అవుతుంది తెలియాలి అంటే అక్టోబర్ 2 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు నాకు నచ్చే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఏంటి అంటే జార్జ్ క్రిష్ అనమాట. ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ చేసేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. అసలు ఇంతకీ ఈ జార్జ్ క్రిష్ ఎవరు, అసలు కథ కమామిషు ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే మనందరం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. బట్ ఈలోపు అప్డేట్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి నేను మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి ఈ చిత్రంలో అయితే భాగ్యశ్రీ వర్సిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది అనమాట. మరి చూద్దాం ఈ జార్జ్ క్రిష్ అనే మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి తెలియాలి అని.

అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం శర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట, సూపర్ హిట్ మూవీ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుంచి, దాని తర్వాత ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే సెప్టెంబర్ 1st week లో విడుదల కాబోతున్న చిత్రాలు ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ అయితే వచ్చేస్తుంది, వినేసేయండి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాకే చెప్పాను కదా, సెప్టెంబర్ 1st week లో విడుదల కాబోతున్న చిత్రాల గురించి చెప్తాను అని చెప్పి. మరి ఇంతకీ ఏ మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి అంటే, సుమంత్ ప్రభాస్ నటించిన రొమాంచకం అనమాట. సో ఈ రొమాంచకం అనే మూవీ సెప్టెంబర్ 3rd రిలీజ్ అవ్వబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ నటించిన ఐఆమ్ గేమ్, ఎస్ మూవీ నేమే అదనమాట, ఐఆమ్ గేమ్, ఈ మూవీ కూడా సెప్టెంబర్ 3rd రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 3rd అంటే ఇంకా ఒక 3 డేస్ లో చూసేయచ్చు. నెక్స్ట్ సెప్టెంబర్ 4th అల్లరి నరేష్ నటించిన రంభా ఊర్వశి మేనక ఈ మూవీ, అలాగే మా రాముడు అందరివాడు. సో ఈ చిత్రాలన్నీ ఎప్పుడు సెప్టెంబర్ 4th రిలీజ్ అవ్వబోతున్నాయి అనమాట. సెప్టెంబర్ 3rd ఏమో దుల్కర్ సల్మాన్ నటించిన ఐఆమ్ గేమ్, అలాగే రొమాంచక, అలాగే సెప్టెంబర్ 4th అల్లరి నరేష్ నటించిన రంభా ఊర్వశి మేనక, మా రాముడు అందరివాడు. సో మరి ఎవరైతే కొత్త మూవీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా 3 డేస్ వెయిట్ చేస్తే ఈ మూవీస్ అన్ని థియేటర్స్ లో చూసేయచ్చు అనమాట. సో అది సంగతి. మరి వాళ్ళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం లక్కీ భాస్కర్ మూవీ నుంచి, దాని తర్వాత నారీ నారీ నడుమ మురారి, ఈ 2 మూవీస్ నుంచి 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేజ్ 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన ఉపాధి అవకాశాలు పెరిగి

మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. రాష్టంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటి వరకు 1800 పైగా ట్రిప్లు నిర్వహించామని, ఈ సేవలతో 24500 మంది పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి వివరించారు. స్వర్ణాంధ్ర 2040 లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస వర్మ తెలిపారు. వాడపల్లి ఆలయంలో 6,25,00,000 రూపాయల వ్యయంతో కార్పొరేట్ సామాజిక భద్రత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థులకు జేఈఈ నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించేలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసినట్టు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి తెలిపారు. విశాఖపట్నం మాణిక వలసలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఆమె నిన్న పరిశీలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతి కుటుంబానికి 10,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోయిలైన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు.

మీకు నాకైతే ఎగ్జాక్ట్ గా 12:08:14 అయిపోయింది అనమాట. మనమైతే ఇంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ సమ్. మరి ఇవాళ మీకు తెలుసాలో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి అనమాట. అసలు డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరి చేత ప్రారంభించబడింది, మరి ఇప్పటి వరకు భారతదేశంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంది, సో ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం బాయ్స్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75%

పాస్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి
3: అలాగా. ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాలు

0: వివరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మనమైతే ఉన్నాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి అసలు దీన్ని ఎవరు ప్రారంభించారు, అంటే ఇంతవరకు ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఇంతవరకు అంటే జరిగిన కార్యకలాపాల్లో దేశంలో అసలు దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలిసాలో అని చెప్పాను కదా, దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమయ్యి జులై 1వ తేదీతో ఎగ్జాక్ట్ గా 11 ఏళ్లు పూర్తయిందన్నమాట. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2015 జులై 1న డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. భారతదేశంలో డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, ప్రభుత్వ సేవల్ని ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకురావడం, సాంకేతికతను ప్రతి ఒక్కరికి అందించడమే డిజిటల్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలుగా చెప్పొచ్చు. అలాగే బ్రాడ్బ్యాండ్, హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ సెంటర్లు, ఈ గవర్నెన్స్, ఆన్లైన్ సేవలు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ ఉద్యోగాలు, ఇలా మొత్తంగా 9 ప్రధాన స్తంభాల ఆధారంగా ప్రారంభించిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా కార్యక్రమం అన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం జానో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 12:30 తెలుగులో వార్తలైతే వచ్చేస్తే అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్లీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుందాం డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం.

సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో

0: చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్ లో రెండో పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్ లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. యోగా మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్ తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ రోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమాపేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ కు చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమాలియేవ్ అదిల్బే కల్లేషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సదీర్ జాఫరోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్ లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమావేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియాయోవ్ తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్ లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్దిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్న వారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్ లో కూడా 16 మంది మరణించారు, 546 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు చెప్పారు. గండకి ప్రావిన్స్ లోని త్రిశూలి నది ఉధృతికి ఘాల్చౌక్ చరోడిని కలిపే వంతెన కొట్టుకుపోయింది. ఉదయం 11:30 సమయంలో వచ్చిన ఈ వరద కారణంగా పృథ్వీ రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని గండకి, కోసీ నదుల్లో నీటిమట్టం పెరుగుతోంది. ప్రవాహాన్ని క్రమబద్దీకరించేందుకు వాల్మీకి నగర్ బ్యారేజ్కి చెందిన 36 గేట్లు, కోసీ బ్యారేజ్కి చెందిన 20 గేట్లను ఎత్తివేశారు. అయితే గత 24 గంటల్లో 2 నదుల వద్ద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుదోవ పట్టించే వార్తల నేపథ్యంలో సుపాల్ జిల్లా యంత్రాంగం స్పందిస్తూ కోసీ నది నీటిమట్టం సాధారణ స్థితిలోనే ఉందని, బ్యారేజ్ పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. అయితే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్తో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
1: ముంబైలో

నేవల్ డాక్యార్డ్ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ టీఎస్వీ అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్బంగా ఉజ్జయిన్లో ఈవేళ మహాకాల్ ఐదవ అంబారి ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్బంగా భక్తులు మహాకాళేశ్వరుణ్ణి ఐదు వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా కంటుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీబజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్కువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన ఇద్దరు యువకులు బైక్పై వెడుతుండగా అటునుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుకొచ్చిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతులు అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతులు అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల టీ20 ఏషియా కప్ టోర్నమెంట్లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, డిజిటల్ ఇండియా ప్రభావం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. పోషణ ట్రాకర్ ద్వారా

8.9 కోట్లకి పైగా తల్లులు పిల్లల ఆరోగ్య పరిస్థితిని రియల్ టైమ్ లో పర్యవేక్షించడం జరుగుతుందన్నమాట. అలాగే ఓఆర్ఎస్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అన్నమాట. సో ఈ ఓఆర్ఎస్ ద్వారా

ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గడానికి. మరి డిజిటల్ పేమెంట్స్ అంటే అవే కదా. సో మనకి నెలకి ఎంత ఖర్చు అయింది, ఏంటి అసలు, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ కూడా మనకు ఒక లెక్క అంటూ తెలుస్తుంది. సో అలాగే యూపీఐ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. ఎందుకు అంటే రోజుకి సగటున 66 కోట్లకి పైగా లావాదేవీలు జరుగుతుండడం ద్వారా భారత డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉండి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత జీడీపీలో 12% నుంచి 14% వరకు వాటా కలిగిందన్నమాట. మరి వచ్చే దశాబ్దంలో ఇది 20% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనందరికీ తెలియజేసింది. మరి ఇంకా ఏంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవాల్సింది అంటే 2026 ఫిబ్రవరి నాటికి ఇండియా స్టాక్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలపై 24 దేశాలలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తెలియజేసిందన్నమాట. అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో భారత ప్రపంచ నాయకత్వం వహిస్తుందన్నమాట. యూపీఐ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక దేశాలతో అంటే దాదాపుగా 8 దేశాల్లో అందుబాటులోకి రావడం ద్వారా భారత ఫిన్టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అయితే లభించిందన్నమాట. మరి ఇంకా ఏంటి డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవాల్సింది అంటే మాట్లాడుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారు రోజు ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ 101.3 విత్ భారతీయ సాంగ్.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే, డిజిటల్ ఇండియా ద్వారా ప్రభుత్వ సేవలు వేగవంతంగా మారడంతో పాటు సుమారు 2500కి పైగా ప్రభుత్వ సేవలు మొబైల్ ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చాయన్నమాట. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇప్పటి వరకు సుమారు ₹51 లక్షల కోట్లకి పైగా నిధులు డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాల్లోకి చేరాయన్నమాట. ఇంకా డిజిటల్ విద్యా వేదికలు గ్రామీణ విద్యార్థులకి కొత్త అవకాశాలు అయితే కల్పిస్తున్నాయన్నమాట. అదేవిధంగా ఆధార్, డిజిలాకర్, తర్వాత కోవిన్, జీఈఓ, దీక్ష, తర్వాత ఈ సంజీవని, ఇలాంటివన్నీ భారత డిజిటల్ వేదికలు ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో డిజిటల్ కార్యక్రమం గురించి నాకు తెలిసినంత వరకు మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నిన్నిలా నిన్నిలా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టేట్ ఇన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రాష్టంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 51% లోటు ఏర్పడిందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాళ్లలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశలవారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. రాష్టంలో ఇప్పటివరకు మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట రోడ్డు

నిర్మాణ సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్లో రాష్టంలోని పలు ఆర్టీసీ డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు కోసం రాష్టంలో కొత్తగా 8,58,455 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సెప్టెంబర్28లోగా విచారణ పూర్తి చేసి అర్హుల పేర్లు అక్టోబర్ 3న విడుదల చేసే తుది జాబితాలో చేరుస్తామని తెలిపారు. కడప జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన లింగాల మండలం వెలిదండ గ్రామ రైతు కర్ణ వరదారెడ్డిని ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అభినందించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

ఇది క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1:09 అవ్వబోతుందన్నమాట. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత అసలు ఇవాళ దీరాలో మీరు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, అంధత్వం దాటి కొలువులు సాధించిన ముగ్గురు డీరలు అనమాట, సంజ జి వరలక్ష్మి ఈ అనిత. సో వీళ్ళ గురించి ఇవాళ ధీరాలో తెలుసుకుందాం. నిజంగా మనందరం తెలుసుకోవాల్సిన ముగ్గురు ధీరలు అనమాట. సో నాకైతే చదవగానే మీ అందరు గుర్తొచ్చేశారు, ఎందుకంటే మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. సో అసలు వీళ్ళేం సాధించారు, మరి అంధత్వం వీళ్ళ జీవితంలో ఎలా చోటు చేసుకుంది, దాన్ని అధిగమించి ముందుకు ఎలా వెళ్లారు, ఇవన్నీ కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం స్టైల్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వీర ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అంధత్వం దాటి కొలువులు సాధించిన ముగ్గురు ధీరలు సంజ వరలక్ష్మి అంత గురించి ఇవాళ ధీరాలో తెలుసుకుందామని చెప్పాను కదా. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే సంజ గురించి అనమాట. సంజ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారనమాట. తండ్రి తన చిన్న వయసులోనే అంటే 11 ఏళ్లకే చనిపోయారనమాట. తల్లి రైల్వే శాఖలో ట్రాక్ ఉమెన్ గా పనిచేసేవాళ్ళు అనమాట. సంజ మామూలుగా ఇంటర్ వరకు మామూలుగానే ఉండేదన్నమాట. అంటే అందరిలాగే చూపు కనిపిస్తూ ఉండేది, మామూలుగా మనందరం ఇలాగో అలాగే ఉండేదన్నమాట. తర్వాత బ్రెయిన్ ఫీవర్ రావడం వల్ల కోమాలోకి వెళ్లి 3 ఏళ్ల వరకు ఆసుపత్రికే పరిమితం అయిపోయిందనమాట. కొన్నాళ్లకి ఆరోగ్యం కుదుట పడినా కంటి చూపుని మాత్రం కోల్పోయారనమాట. అనుకోకుండా ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లడం అనేది మరి ఎవరినైనా అంతే కదా. సంజన్ కూడా మానసికంగా కృంగదీసిందనమాట. అదే సమయంలో తన తోటి విద్యార్థి రాజు ఆమెలో స్థైర్యాన్ని నింపి, తర్వాత జీవిత భాగస్వామిగా తోడు నిలిచి తనని ప్రోత్సహించి డిగ్రీ దూర విద్యలో, తర్వాత ఓయూ నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేసేలా చేశారనమాట. ఇక ఆ తర్వాత ఎప్పుడూ సంజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదన్నమాట. ఎందుకంటే మొదట హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించారు, తర్వాత గురుకుల డిఎల్ పరీక్ష రాసి ఉద్యోగాన్ని సాధించి హైకోర్టులో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం మహబూబ్ నగర్ లో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారన్నమాట. సంజకి 2 అమ్మాయిలున్నారు. సో చూపు కోల్పోయాక ఇంకేం చేయలేము అనుకున్నా కానీ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఉద్యోగం సంపాదించిన తర్వాత సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతున్నా అంటున్నారనమాట సంజ. మరి ఇంకా మాట్లాడుకుందాం, ఇంకా మనం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ధీరలు అయితే ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం సంబర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం, అప్పుడు ఇంకా మిగిలిన ధీరల గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వార్తల వివరాలు: మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణా జలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెలుగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మినియేచర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

0: ప్రాజెక్టు ద్వారా ఏ ఏ ప్రాంతాలకు నీరు చేరుతుంది, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందనే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కింద చేపడుతున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ప్రాజెక్టు తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు సాకారం కోసం కృషి చేసిన ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ది పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రజల ఆదాయం పెంచడం అత్యంత కీలకమని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, మౌలిక వసతుల అభివృద్దికి పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాపిటల్ రావడం అనేది ఒక ప్రాంతానికి చరిత్రలో ఒక్కసారే జరుగుతుంది. ఆదాయం ఎలా పెంచాలి, ఆదాయం పెంచితేనే మీకు సంక్షేమ పథకాలు అనేవి వస్తాయనే విషయం తెలుసుకోవాలి. ఆదాయం ఎలా పెరుగుతుందంటే హైదరాబాద్ లాంటి ఒక ఆర్థిక రాజధాని ఉండాలి. అలాంటి ఆర్థిక రాజధాని ఇక్కడ తయారవుతున్నప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి స్కూల్స్, యూనివర్సిటీస్ వస్తా ఉన్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్స్ ఇలా అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటా వస్తా ఉన్నాం.
0: విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎందాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. వైద్య సేవలు, శిక్షణ, పరిశోధనతో పాటు 8 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో 50కి పైగా వైద్య ప్రత్యేక విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నారని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 51% లోటు ఏర్పడిందన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంతో పప్పుధాన్యాల సాగు 23.6% పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి 10.37 లక్షల హెక్టార్లు, కంది 2.30 లక్షలు, వేరుశనగ 1.37 లక్షల హెక్టార్లలో సాగవుతున్నట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఖరీఫ్ 2026లో పంట నష్టాన్ని నివారించేందుకు రైతన్న మీకోసం ఎల్నినో ప్రభావ నివారణ ప్రణాళికను రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెట్టుబడిదారులు ముందుకు వెళ్తున్నారని తెలియజేస్తూ,
2: ఇవాళ భారతదేశంలోనే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో 25% ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినాయంటే అది ఒక్కే ఒక్క వ్యక్తి వల్ల, అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. అనేక సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఒక నమ్మకం, ఒక భరోసా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ వస్తా ఉన్నాయి. కొన్ని శతాబ్దాల పోరాటం బందరపోర్ట్, వచ్చే సంవత్సరం మార్చిలో బందరపోర్ట్ ని ప్రారంభించుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది అమరావతికి నియరెస్ట్ పోర్ట్ అవుతుంది. గేట్వే ఆఫ్ అమరావతి కింద మచిలీపట్నం ఉండబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.

0: పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్దిదారులకు మంజూరైన 64,49,768 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు. అనంతరం కొండయ్య మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందవచ్చని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిశీలించి మళ్లీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో కాకినాడ జిల్లాను రాష్ట స్థాయిలో మెరుగైన స్థానంలో నిలపాలని కోరారు. డాష్ బోర్డుల ద్వారా ఫిర్యాదుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వాసితులకు 768 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ఫ్లోరైడ్ తాగునీటి సమస్య తీరుతుందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, అక్టోబర్లో రాష్టంలోని పలు ఆర్టీసీ డిపోల్లో 350 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్లో అనంతపురంలో 50 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాష్టంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు.

గత మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం, ఇంకా ఇవాళ ధీరాలో మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి అన్ని సవ్యంగా ఉన్నా భవిష్యత్తు ఏం అర్థం కావడం లేదు, అగమ్య గోచరంగా ఉంది అని చెప్పి మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట. అలా అనుకునే వాళ్లే చాలా ఎక్కువ. కానీ అనుకోని పరిస్థితుల వల్ల సంజయ్ని జీవితంలోకి నెట్టేసినా, అంటే చీకటి జీవితంలోకి నెట్టేసినా కూడా పరిస్థితుల వల్ల పట్టుదలతో ఎదగాలి అని చెప్పి సంకల్పించుకొని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడమే కాకుండా ఎంతో మంది, అంటే ఒక ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపుతున్నారనమాట. మరి ఇందాక చెప్పాను కదా, ఇంకా ఇద్దరు ధీరల గురించి తెలుసుకోవాలి మీరు ఎవరు అంటే కనుక జి వరలక్ష్మి అలాగే ఈడిగి అనిత అనమాట. మరి వీళ్ళేం సాధించారు, అసలు వీళ్ళ గురించి మనం ఏం తెలుసుకోవాలి, అవి కూడా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: వివిధ భారతి FM 101.3.

మనమైతే ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి అంటే అంధత్వం అనేది జీవితంలో విజయం సాధించడానికి అసలు ఒక కారణమే కాదు అని చెప్పి చేతల్లో నిరూపించి చూపించారనమాట. మరి ఇందాకే మాట్లాడుకున్నాం సంజ గురించి, మరి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే కనుక వరలక్ష్మి అనమాట. వరలక్ష్మి మహబూబ్ నగర్ జిల్లాలో నంజాలలో అయితే పుట్టారనమాట. సో పుట్టుక నుంచి కూడా తనకి చూపు అయితే లేదు, మొదటి నుంచి అందుల పాఠశాలలోనే చదువుకున్నారనమాట. ఉస్మానియా మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి తర్వాత డిఎస్సికి సిద్దమై తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారనమాట. తన భర్త రవీందర్ కి కూడా చూపలేదనమాట. తాను కూడా పట్టుదలతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి మహబూబ్ నగర్ జిల్లాలోని సురారంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఎంతో మంది పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారనమాట. మరి తన చిన్నప్పటి కళని అంటే టీచర్ అవ్వాలి అని చెప్పి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కళ ఉంటుంది కదా, అలాగే టీచర్ అవ్వాలి అని చెప్పి తన కళని నిజం చేసుకున్నారనమాట. అంటే మన జీవితంలో చిన్న చిన్న విజయాలే ఒక్కొక్కసారి ఏదైనా మనం సాధించినప్పుడు చాలా చాలా సంతోషాన్ని ఇస్తాయన్నమాట. మరి ఎవరి కళలు వాళ్ళకి నిజమైతే దానికి తగ్గట్టుగా ఎంత కష్టపడి ఉంటారు కదా. అలాగే వరలక్ష్మి కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి రోజుకి 10 గంటలు చదువుకునేవాళ్ళు అనమాట. అలా ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఇందాక కూడా సంజయ్ విషయంలో కూడా తన భర్త ధైర్యంతో స్థైర్యంతో అంటే కొంచెం ప్రోత్సహిస్తే అనుకున్నది సాధించారనమాట. అలాగే వరలక్ష్మి జీవితంలో కూడా ఒక వరమనే చెప్పచ్చు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తోడుగా నిలిచి ప్రోత్సహించుకుంటూ వాళ్ల వాళ్ల ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తూ రాణిస్తున్నారనమాట. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే కనుక ఈడిగి అనిత అనమాట.

అనిత నారాయణపేట జిల్లాలోని మల్రెడ్డిపల్లిలో పుట్టారనమాట. ఫస్ట్ 5 ఇయర్స్ వరకు కూడా అంత బాగానే ఉంది. తర్వాత కంటికేదో సమస్య వచ్చి చూపు తగ్గుతూ వచ్చిందనమాట. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం అనేది లేకుండా పోయింది. చివరికి చూపు దూరం అయిపోయింది. తల్లిదండ్రుల సహకారంతో అందుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తి చేసి 2020లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సబార్డినేట్ గా చేరి తర్వాత అక్కడ విధులు నిర్వర్తిస్తూనే డిఎస్సి పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రస్తుతం నారాయణపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ చిన్నప్పటి తన కళను నిజం చేసుకున్నారన్నమాట. అంటే చూపు కోల్పోయినా నా కళని నిజం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటున్నారు అనిత. మరి నాకైతే వీళ్ళ గురించి చదవగానే ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా మీ అందరితో షేర్ అయితే చేసుకోవాలనిపించింది. మరి సంజ, వరలక్ష్మి, అనిత వీళ్ళ ముగ్గురు కూడా నిజంగా జీవితంలో వాళ్ళ కళని మధ్యలో ఏదైనా జరగనివ్వండి. మన గమ్యం మనకి స్పష్టంగా తెలిసినప్పుడు ఇలాంటివి ఏవి కూడా ఆపలేవు. ఆటంకాలన్నీ కూడా మనల్ని మన కళని చేరుకోవడానికి అవరోధాలని కల్పించలేవు అనే మాటల్ని నిజంగా నిజం చేశారనమాట. సో అందుకే వీళ్ళ గురించి మీతో షేర్ చేసుకున్నాను అదనమాట. మరి ఇవాళ తీరా అయితే మరి ఇవాళ తీరా మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 విత్ భారతీయ ఫ్యామ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఏంటి వచ్చింది ప్రసన్ననేనా అని అనుకుంటున్నారు కదా. సో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈ రోజు నా గొంతుతో. అయితే దీనికి గల కారణం ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. చెప్తా, వెళ్ళేటప్పుడు ఎలాగో సైనింగ్ ఆఫ్ చెప్తాను కదా, అప్పుడు జాగ్రత్తల్లో చెప్పేస్తాను అనమాట ఇది కూడా. అండ్ ఇప్పుడైతే చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు అండ్ క్వశ్చన్ అడగడానికి నేను కూడా రెడీగా ఉన్నా. సో ఆన్సర్ చేయడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారు, అలాగే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. సో కొంతమంది మెసేజ్లు అయితే పంపించారు, చూసేద్దాం. దాని తర్వాత క్వశ్చన్ అయితే అడిగేస్తాను. ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట జిల్లా జయరామ్, జిల్లా సరస్వతి వీళ్ళందరూ పాకాల మండలం నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఆర్జీ అందరికీ కూడా నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అనమాట. అలాగే పెడిన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే ఎం నరేష్, మెర్సీ విజయ, వీళ్ళు కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మంగళగిరి నుంచి దామన్ల చిన్నమస్తన్ రావు గారు, దామన్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట. అలాగే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్. అలాగే రాజు వేలూరు నుంచి హాయ్ ప్రసన్న గారు అంటున్నారు. యాక్చువల్ గా సైనింగ్ ఆఫ్ చెప్పేదాకా నేను ఉండలేనులే, కానివ్వండి. విషయం ఏంటి అంటే క్లైమేట్ అనేది మారిపోయింది. ఇలాంటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనల్ని కొన్ని కొన్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి అన్ని కాలాల్లో. ముఖ్యంగా అమ్మాయిల్ని బాగా టెంప్ట్ చేసేది ఏంటి అంటే ఏ కాలంలో అయినా సరే ఐస్ క్రీమ్స్ అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఆకుండా తినేస్తాం కదా.

బట్ దృష్టిలో ఉంచుకోవాలి ఇది ఏ కాలం అని చెప్పి. అంటే వర్షాకాలంలో కూడా ఎండలు ఉన్నాయి కదా, మరి ఎలా తెలుస్తుంది అంటే, బట్ ఏదైనా సీజనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కొన్ని కొన్ని మనం మానేసుకుంటే అప్పుడు మన గొంతులు ఇలా పోకుండా, కోల్డ్ కఫ్ ఇలాంటివి రాకుండా, అండ్ బయట కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సో మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి చెప్పేశాను అనమాట. మళ్ళీ మర్చిపోతానని ఇప్పుడే చెప్పేసా. ఎనీవే, మరి క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు అమ్మా, ఇంకా చాలా క్వశ్చన్ అడిగేసే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు అయితే చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగిద్దాం అనుకుంటున్నాను, నాకు తెలిసి ఈజీగానే ఆన్సర్ చేసేస్తారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, 0 నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది? అంటే 6 సంవత్సరాల వయసు లోపు పిల్లలకి అనమాట. సో అంటే 0 నుంచి అంటే పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల కోసం దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో నవచేతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్. మీరు అడగకుండానే నేను 1 కి 2 సార్లు కూడా అడిగేశా. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఈ సాంగ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, సో మీ అందరి కోసం అయితే ప్లే చేస్తున్నా, మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా. ఫ్రమ్ ద మూవీ జై హే అన్నమాట ఈ సాంగ్. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. యాక్చువల్ గా సాంగ్ ఎలా ఉంటుందో మనకి తెలియకపోవడం కాదు, అసలు ఇన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియని ఆ సాంగ్ వింటే మనకి తెలిసిందనమాట. సరే మరి ఇంతకీ అసలు ఆన్సర్ ఎవరికి తెలిసింది అనేది మీకు తెలియాలి అంటే నేను వాళ్ళు పంపించిన ఆన్సర్స్ తెలుసుకొని మీకు చెప్పాలన్నమాట. ఇంతకీ ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే ఇప్పుడు తెలిసిపోతుంది కదా. నమస్తే మేడం అంటున్నారు రాజశేఖర్ గారు, బీవీ నగర్ నెల్లూరు నుంచి అనమాట. కానీ ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను మీ ఆర్జే ప్రసన్న అని చెప్పి మార్నింగ్ నుంచి చెప్తూ ఉంటా, అయినా కూడా హాయ్ శృతి గారు హవర్ యూ అంటున్నారు. ఇంతకీ ఎవరు అంటే బ్రహ్మయ్య గారు అనమాట. శృతి గారికి అయితే హాయ్ చెప్పేస్తున్నాను, బట్ వచ్చిందైతే మాత్రం ప్రసన్న అనమాట. ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్ మెర్సి విజయ వీళ్ళు కూడా మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. ఓకే, మీ ఆన్సర్ ఒకవేళ బెంగళూరా లేకపోతే మీరు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారా, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఎవరు అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆన్సర్ అయితే పంపించలేదు. సో

ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే జయరామ్ పదిపుట్ల ఏంటి పదిపుట్ల బాయిలు అని పంపించారు పాకాల మండలం నుంచి, మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కుమార్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి అనమాట మస్త్ అని పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వివి రెడ్డి, మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆత్మకూరు నుంచి నంజాల డిస్ట్రిక్ట్ నుంచి మెహబూబ్ ఇంకా కలీం అనమాట, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గౌస్ పంపించారు అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎక్కడి నుంచి ఎవరు ఏంటి అంటే కనుక మీ పేరు ఎల్లప్ప యాదవ్ అని పంపించారు రాయచూర్ నుంచి అనమాట, మీరు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గొంతు గుర్తుపట్టలేదు అంటున్నారు బ్రహ్మయ్య గారు, ఏం పర్వాలేదు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈసారి వచ్చేస్తాం, అసలు జస్ట్ హలో అని కానీ గుర్తుపట్టేస్తారనమాట మీరు.

తర్వాత రాజోల్ నుంచి జయన్న హాయ్ మేడం అంటున్నారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా మళ్ళీ.

క్లూ ఇచ్చేసినట్టే కదా. మరి నేను కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. యాక్చువల్గా ఈ రోజు మనం ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు, శాంతం ప్రశాంతం అంటూ ఉంటాడు కదా కోవేశ్వరిలా అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అనమాట. సో అప్పుడప్పుడు యాక్చువల్గా నాకే డౌట్ వస్తుంది అనమాట, అంటే మనం అసలు జోష్ఫుల్ గా మాట్లాడేస్తూ ఉంటాం కదా, సో అప్పుడప్పుడు అంతే కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. బట్ ఈసారి ఇంకా బోల్డ్ అంత ఎనర్జీతో అయితే షో చేసేస్తా, ఇవాళకి అయితే అడ్జస్ట్ అయిపోండి. ఇంతకీ క్వశ్చన్ మాత్రం మర్చిపోవద్దు, దీనికి ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేస్తూ ఇప్పుడు, అంటే మీరు నమ్మలేదు అప్పుడప్పుడు స్లోగా మాట్లాడితే, అందుకే ఇన్నిసార్లు చెప్పాను అనమాట. ఎనీవే ఇప్పుడైతే మీ అందరి కోసం వాళ్లే కాదు ఇంకొకళ్ళు కూడా తెలియదు అంటున్నారు, అసలు ఏం తెలియదు అంటున్నారు, వాళ్ళకి ఎవరేం చెప్తున్నారు ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఈ సాంగ్ వినాలని, ఫ్రమ్ ద మూవీ అవునన్నా కాదన్నా అనమాట. మరి వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు మీరు తెలుసుకోండి ఈ సాంగ్ వింటూ. స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఆన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ ఇప్పుడు పంపించేశారనమాట. మరి వాళ్ళకి తెలియదా తెలుసా? మనకి తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదివేయాల్సిందే. ఎవరు పంపించారు అంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి అనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మస్తాన్ భాష అనమాట, రాంగ్ ఆన్సర్. ఇంకా ప్రసన్న మ్యామ్ అంటూ ఓకే బెంగళూరు నుంచి అన్నారు. ఏఎం అంటే ఏంటి, మీ పేరేంటో తెలియాలి కదా. ఇంకా ఎవరు అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి అనమాట. ఇంకా గనిగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామల్ల చిన్నమస్తన్ రావు అలాగే దామల్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాన జైనుద్దీన్ అనమాట. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామ్ల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అంతాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక ఆత్మకూరు నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి మెహబూబ్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అలాగే నంజాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక లేమల్లపాడు నుంచి భాను అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, ఆన్సర్ అయితే పంపించలేదు. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి మెసేజెస్ పంపించారు అంటే కనుక ఉరవకొండ నుంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి సిఎస్ శ్రీకాంత్ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. మరి చాలా మంది రాంగ్ ఆన్సర్స్ పంపించేశారు. ఇంకా ఎవరు పంపించారు, పార్ష అనమాట ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు, నంజాల నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే ఎం నరేష్ ఇంకా మెర్సీ విజయ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే అసలు ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఓకే అలా రివీల్ చేసే టైంలో ఎవరు ఎక్కడి నుంచి అంటే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటూ ఆదోని మండలం రాజశేఖర్ రెడ్డి గారు మెసేజ్ చేశారనమాట. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదే సంగతి మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేసిన ఫ్రమ్ ద మూవీ మీరాయ్ అనమాట. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ వచ్చేస్తుంది. వింటర్ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో రాష్ట ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం మార్కాపురం, ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలకు సంతోషకరమైన విషయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, వెలుగొండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. వెలుగొండ తొలిదశ ద్వారా 119,000 ఎకరాలకు సాగునీరు, 400,000 మందికి తాగునీరు అందుతుందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ది, ఆదాయం, సంక్షేమం మధ్య సమతుల్యత సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో పలు అభివృద్ది పనులను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్టంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 51% లోటు ఏర్పడిందన్నారు. విశాఖపట్నంలో ఒక అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని ఆనందపురం మండలం ఎండాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖలో ఈ ఆసుపత్రి ఏర్పాటుతో దశల వారీగా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రానుందని, సుమారు 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన 110 మంది లబ్ధిదారులకు మంజూరైన 64,49,768 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు అందజేశారు.

ఇప్పటికే మంజూరైన 700 బస్సులకు అదనంగా మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. అనంతపురం ఆర్టీసీ డిపోలో నిర్మాణంలో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను ఆయన ఈ రోజు పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రాఘవేంద్ర మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నేషనల్ ఫిలిం అవార్డ్స్ అన్నమాట, విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది? ఆలోచించాల్సిందే. అప్పుడప్పుడు మరి ఆలోచించకుండా అన్ని అలా ఈజీగా అడిగేస్తారంటే ఆలోచించండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి, ఏం పర్లేదు. మరి ఇంతకీ మెసేజ్ ఎలా చేయాలి అంటే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866244888 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాడీగార్డ్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. ఇప్పుడు వాతావరణ సూచన వింటారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నమాట. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నమాట. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం, ఇంకా అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు పడవచ్చు అన్నమాట. కోస్తా ఆంధ్ర యానం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నమాట. 31వ తేదీ అంటే ఈ రోజు ఉత్తర ఆంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు ఉంటాయన్నమాట. కొన్ని సమయాల్లో గాలి వేగం అంటే 60 కిలోమీటర్ల పర్ అవర్ వరకు పెరగవచ్చు అన్నమాట, అంటే 60 KMPH వరకు పెరగవచ్చు. అలాగే మత్స్యకారులకు సూచన ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాల్లో సూచించిన సమయంలో సముద్రంలోకి చేపల వేటకి వెళ్లొద్దని సూచించారన్నమాట. అలాగే కృష్ణా జిల్లాలో నాచుకుంట నుంచి పెద్దగొల్లపాలెం వరకు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్ర ప్రవాహాలు బలంగా ఉండే అవకాశం ఉందన్నమాట. సముద్ర ప్రవాహ వేగం గంటకి 1.3 మీటర్లు. అలాగే ఆగస్టు ఉదయం 4 గంటల నుంచి 31 ఆగస్టు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉందన్నమాట. ఇంకా హార్బర్ మరియు సముద్ర కార్యకలాపాలు జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పి సూచించారన్నమాట. అది వాతావరణానికి సంబంధించిన అప్డేట్ అయితే. మరి ఇందాక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది కదా, ఆ క్వశ్చన్ ఒకసారి ప్లీజ్ అని అడుగుతున్న వాళ్ళ కోసం, అంటే వినని వాళ్ళ కోసం మళ్ళీ క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది అనేది క్వశ్చన్ అనమాట. మరి ఎవరికి దక్కింది అంటే వాళ్ళ పేరు చెప్తే సరిపోతుంది, వాళ్ళు మన తెలుగు వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. సో క్లూ కూడా ఇచ్చేశాను. ఇంకా కరెక్ట్ క్లూ చెప్పాలి అంటే కనుక మనం టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోవాలి, అప్పుడు ఆన్సర్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఎందుకు అంటే జాతీయ అంటే నేషనల్ కాబట్టి అన్నీ ఉంటాయి కదా. సో అది క్వశ్చన్ అయితే మరి అసలు చూద్దాం.

ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాలి. ఇంకా సాంగ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు ఎం నరేష్, మెర్సీ విజయ. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే బ్రహ్మయ్య గారు, మీరైతే ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాదు కాదు, గౌస్ గారు అనమాట, అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మెహబూబ్ అనమాట ఆత్మకూరు నంజాల డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనమాట, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్టే, అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ముమ్మూర్తి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఓకే, మీ ఆన్సర్ ముమ్మూర్తినా, ఎంత చక్కగా పెట్టారో, కానీ అది రాంగ్ ఆన్సర్. ఇంతకీ మెసేజ్ చేసిన ఎవరు అంటే కనుక ఎం మురహరి యశోద వీళ్ళందరూ అనమాట. తర్వాత రాజ్ కుమార్ పెరియస్వామి ఫ్రమ్ రాజేష్ అంబిక వీళ్ళందరూ పంపించారు మహారాష్ట్ర నుంచి. ఓకే, నేను చక్కగా చెప్తాను కదా మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ అని చెప్తా. మొత్తం అందరూ ముందరే ఆన్సర్ పంపించేస్తారు. ఇప్పుడు ఏంటి రాజ్ కుమార్ మీ ఆన్సర్, కానీ అది కాదు, సోదాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు అనమాట. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే కార్తీక్ ఆర్యన్ అంటున్నారు, కాదు, ఇంతకీ మెసేజ్ చేసింది ఎవరు అంటే కనుక, ఓకే చాలా మంది చాలా పంపించేస్తున్నారు, మొత్తం అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, మలయాళంలోకి తమిళంలోకి అన్ని రకాల వుడ్లోకి వెళ్ళిపోయారు, అంటే కోలీవుడ్ బాలీవుడ్ అలా కాదు, నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పా బాలీవుడ్. సో ఇంత క్లూ ఇచ్చేసాను కాబట్టి ఆలోచించండి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ. ఈ సాంగ్ చాలా బాగుంటుంది జర్నీ నుంచి అనమాట, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 విబిత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసిద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే బిజిలీ, వెంకటేష్, శ్యామల వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి పంపించారు, రంగారెడ్డి జిల్లా నుంచి అనమాట. ఇంకా రాజ్ కుమార్ అంటున్నారు బీబీ నగర్ నుంచి, రాజశేఖర్ గారు అనమాట. కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, నరేష్, మెర్సీ, విజయ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, మూసపేట గ్రామం నుంచి అనమాట. ఇంకా సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బ్రహ్మ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. స్నేహ బాను జైనుద్దీన్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ అనమాట, ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అరగిడ్డ విలేజ్ నుంచి అనమాట వేదశ్రీ, శాంతి వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి, రాంగ్ ఆన్సర్. గడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. అలాగే మెహబూబ్ అనమాట కలీం నుంచి, ఆత్మకూరు నంజాల డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇమామ్ బి, అలీ బాషా అక్తర్ వీళ్ళందరూ అనమాట, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే ఎం నరేష్, మెర్సీ, విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు, గౌస్ అనమాట, అనంతపూర్ నుంచి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ రెడ్డి, ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అనమాట, డి అరుణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ, వెంకటేష్, శ్యామల మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు మెసేజెస్, సరే ఇంతకీ నేను ఆన్సర్ అయితే ఇక్కడ రివీల్ చేసేస్తా. ఈ క్వశ్చన్ కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. అసలు ఇంతకీ ఓకే, అలా ఆన్సర్ రివీల్ చేసే టైంలో సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతమంది మొత్తానికి సాధించారు.

0: ఛేదించి కరెక్ట్ ఆన్సర్ అంటే ఏంటి, సో మెసేజ్ చేశారు కదా అదేంటి అంటే కనుక, సో వీర్ సావర్కర్ జీవిత కథతో ఒక మూవీ తీశారనమాట, స్వతంత్ర వీర్ సావర్కర్. ఓకే, ఈ మూవీ దర్శకుడు రణదీప్ హుడాకి ఉత్తమ తొలి చిత్ర అవార్డు దక్కిందనమాట. క్వశ్చన్ అడగడం ఏంటి, క్వశ్చన్ ఏం అడగడం జరిగింది అంటే కనుక, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు నేషనల్ ఫిలిం అవార్డ్స్ విజేతల జాబితా ప్రకారం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అవార్డు ఎవరికి దక్కింది అని చెప్పి అడగడం జరిగింది. పేరు ఒకటి చెప్తే చాలు అని చెప్పాను, సో చెప్పాను కదా ఇందాక నేను చెప్పిన మూవీ తీసినందుకు దానికి రణదీప్ హుడాకి ఈ అవార్డు అయితే దక్కిందనమాట. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇష్టపడితే అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ అనమాట, దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఈ సాంగ్ వింటూ స్టే చేయండి, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మరి ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వింటే ఆన్సర్ చేయగలుగుతారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మిని పేరు ఏ దేశానికి అధ్యక్షుడు? నాకు తెలుసు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని, సో మళ్ళీ ఇంకొకసారి మీ అందరి కోసం అడుగుతున్నా. తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మిని ఏ దేశానికి అధ్యక్షుడు? అంటే సింపుల్ గా అది ఏ దేశం అని చెప్తే ఆన్సర్ అయిపోతుందన్నమాట. మరి మీకు ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి, 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. కొంచెం ఆలోచించాలి అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి. సో తెలియనివి తెలుసుకుంటూ ఉంటే మరి బాగుంటుంది కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం దొరసాని మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

కృష్ణారావు సూపర్ మార్కెట్ ఫిల్మ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే మెసేజెస్ పంపించేశారనమాట. మరి అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇంతకీ అసలు ఆ దేశం ఏంటి అనేదే క్వశ్చన్. చూద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే గనక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారనమాట. అలాగే ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఇటలీ అంటున్నారు, ఎవరు అంటే గనక గౌస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా పెడన జోగానందరావు కాని నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి టైలర్ రమేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. డానియల్ అనుష ఉదయగిరి నుంచి అనమాట. ఒక్క పదం ఒక అక్షరం తప్పు, అది కరెక్ట్ చేసుకుంటే కనుక కరెక్టే మీరు పంపించింది. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా శేష సాయి, రోహన్, దర్శన్ వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జిల్లా జయరామ్, జిల్లా సరస్వతి గారు పాకాల మండలం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం మధు ప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంపాడు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎల్లప్ప యాదవ్ అనమాట, ఎక్కడి నుంచి అంటే గనక మీరు రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఇంకా కుసుమ అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గడ్డ మంకయ్య, బందర్పల్లి, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య, వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక వైభవ్ అండ్ అభినవ్, చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రసన్న గారు అంటూ ఓకే, కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఇంతకీ నేను ఎవరినైనా, సో ఓకే ఆన్సర్ తెలియలేదు అనుకుంటా. ఇప్పుడు ఇంకా క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా, సో మీకు పెన్ను పేపర్ అవసరం అయితే ఉండదు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి, యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేస్తారు. అండ్ ఇంకా బాగా చెప్పేస్తారని అర్థమైపోయినట్టుంది, మీ షో చాలా బాగుందని చెప్పేస్తున్నారు ఎం నరేష్, మెర్సీ విజయ, మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట చెప్పేస్తున్నా. అంటే మీరు చెప్పేశారు బట్ కొంచెం ఆన్సర్ కూడా రివీల్ చేయాలి కదా. సో ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ అందరూ, నాకు నచ్చేది కూడా అదే, చక్కగా ఆన్సర్ తెలుసుకొని మొత్తానికి ఎలాగలా ఒక్కసారి అటు ఇటుగా ఏదైనా రాంగ్ పంపించినా మళ్ళీ వెంటనే కరెక్ట్ చేసేసుకొని పంపిస్తారనమాట. అలా అంటూ ఉన్నా ఇంకో మెసేజ్ వచ్చింది, రేవతి, రాజశేఖర్ వీళ్ళందరూ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. సరే నేను ఇంకా ఆన్సర్ చెప్పేస్తున్నాను, దానికంటే ముందు ఒకసారి క్వశ్చన్ అడుగుతాను. తమ దేశ అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అవార్డుని నరేంద్ర మోదీకి ప్రదానం చేసిన ప్యాట్రిక్ హెర్మోని ఏ దేశానికి అధ్యక్షుడు అని చెప్పి అడగడం జరిగింది కదా, మీ అందరూ పంపించింది అనమాట. మరి ఏంటి ఆ ఆన్సర్ అంటే సీషెల్స్. ఎస్, సీషెల్స్ దేశ అధ్యక్షుడు. సో అదనమాట ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ వచ్చేస్తుంది, దాని తర్వాత మీ అందరి కోసం సెహరీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో సండే సండే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేజ్ ఇంటూ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే.

0: భారతి ఉంటుంది కదా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వెలుగొండ బంగారుకొండ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల 3 దశాబ్దాల కల వెలుగొండ ప్రాజెక్టుతో సాకారమైందని మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టుపాటి రవికుమార్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టుతో కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే వెలుగొండ జాతికి అంకితం కావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. కృష్ణా వరద జలాలను కరువు నేలకు మళ్లించే ఈ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మందికి తాగునీరు అందుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రాష్టంలో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 51% లోటు ఏర్పడిందన్నారు. రాష్టంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో జనవరి నుంచి 4 డ్రోన్లతో ఇప్పటి వరకు 1800కు పైగా ట్రిప్పులు నిర్వహించామని, ఈ సేవలతో 24,500 మందికి పైగా రోగులకు ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్టంలో బియ్యం, పంచదార, గ్యాస్, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయని, ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథా ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అజ్ఞాడ గ్రామంలో జన్మించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:16 అయిపోయింది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఈ రోజు మండే కాబట్టి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ఇవాళ వివిధాలు వినిపించబోతున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫం. మరి ఈ రోజు వివిధాలో ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాహుబలి 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఆన్ లియాన్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలు థీమ్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి మొగుడు, దాని తర్వాత అల్లరి బుల్లుడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటో స్టేట్ జూన్ టూ 101.3 వివిధ భారతీయ ఫామ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జు ప్రసన్న. మరి ఇవాళ వివిధాలు థీమ్ ఏంటి అంటే, ఒకే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఎవరు అంటే ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బొంబాయి ప్రియుడు మూవీ, దాని తర్వాత గంగోత్రి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిం అన్నమాట క్రిమినల్. దాని తర్వాత బద్రీనాథ్. ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఈ సాంగ్స్ తో వివిధ ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. అండ్ క్లైమాటిక్ చేంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మితంగా తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కొంచెం అంటే ఇట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోకుండా టెంప్ట్ అయిపోయి ఒకటి కాదు రెండు కాదు అన్ని నాకే కావాలి తినాలి అని చెప్పినప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి అతి వద్దు, మితమే వద్దు. నేను నేర్చుకుంది అయితే అదే ఫాలో అయిపోవాలనుకుంటున్నాను కూడా. అండ్ చెప్పేశాను. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం కూడా వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తోంది. టేక్ కేర్, బై బై.

0: హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ లిస్నింగ్ టు వెన్నెలా అండ్ ఐఎమ్ యువర్ ఆర్జే చేతన్. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్థాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలా మంది. మనలో చాలా మంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్ లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారీ జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు, రాత్రంతా దానితోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్. ఉరుకుల పరిగెత్తు జీవితంలో మన లైఫ్ స్టైల్ సక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నీడా అయిపోయింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్ లో వెతికినా గానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండటంతో కుర్రాళ్ళు ఫోన్ కి అంకితం అవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్లీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్ తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక సీఈఓ ఇటీవలే ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 57.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు. దీనిపై ఆ సీఈఓ స్పందిస్తూ, ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండే వారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ ను రిఫ్రెష్ చేసుకోవాలని, అందుకుగాను ధ్యానం వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలా మంది అధ్యయనవేత్తలు కూడా ఈ విషయంపై హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉదయం లేవగానే సోషల్ మీడియాను చూడకుండా మునిగిపోయేదేం లేదని, ముందుగా వ్యాయామం ధ్యానం ఇతర విశ్రాంతి మార్గాలను ఎంచుకొని తీరిగ్గా దాన్ని చూసుకోవాలని సూచించారు. అలా అయితే మీ రోజును పాజిటివ్ గా స్టార్ట్ చేస్తారని, సోషల్ మీడియా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, అందులో మీకు ఏదైనా నచ్చింది కనిపిస్తే దానిని జీర్ణించుకోక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం, సోషల్ మీడియాతో ప్రపంచంతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్.

0: సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే కోవిడ్-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్ గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చెయ్యాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్ కి పరిగెత్తడము, హౌస్ వైఫ్ కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా గానీ ఇంకా టైం ఉండేది, ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా ఫస్ట్ 2 డేస్ 3 డేస్ బానే ఉన్నారు. స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ తో ఇక అందరూ ల్యాప్టాప్లకి ఫోన్లకి పరిమితం అయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ క్లిప్స్ మొదలయ్యాయి, అలా అలా ఫ్రెండ్స్ తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక అడిక్షన్ లోకి దిగిపోయారు. చాలా మంది అయితే పేరెంట్స్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్ ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకే వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసేవారికి ఐదర్ జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో మంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ 2 రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుకింగ్ అట్ దీస్ పిక్చర్స్. ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్ పీపుల్ కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్ కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఇస్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే, మన జీవితంలో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందికి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్ లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్ లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్ గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ లో మనము కొంచెం ఫిజికల్ గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. విత్ దిస్ వండర్ఫుల్ మెసేజ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు, 102.7 MHz పై మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో వనితలు మెచ్చిన పాటలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు విద్య ఉద్యోగ సమాచారం, దీనితో పాటుగా యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 వ్యవసాయ పాఠశాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి సాయంకాలం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

ఇప్పుడు రేపు అనగా 1/9/2026 మంగళవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చనా భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 మనసింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, తదుపరి సింహపురి సమాచారం, అనంతరం పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారి రచన మరియు సమర్పణలో జీవితం కథానిక ప్రసారం. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం గృహహింస చట్టం గురించి జీవీ లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు రేపు మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ముందుగా ఒక ప్రకటన.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05 దాటి 30 సెకండ్లు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆకాశమంత ఈ చిత్రం కోసం అనంత్ శ్రీరామ్ గారి రచనలో విద్యాసాగర్, సంగీత సారథ్యంలో మధు బాలకృష్ణన్ ఆలపించిన పాట విందామా.
2: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం, పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

0: ఈ పాటలో అయితే మనం ఒక తండ్రి కూతురు మీద ఎంత ప్రేమను చూపిస్తాడో అర్థం చేసుకున్నాం కదా. ఈ వనితావాణి కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి.
1: నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు. మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం అమ్మాయి కోసం చిత్రం నుంచి వందే మాత్రం శ్రీనివాస్ గారి రచనలో ఉదిత్ నారాయణ్, స్వర్ణలత ఆలపించిన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో

0: సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం మన తెలుగు భాష యొక్క గొప్పతనం, దానిలో ఉండేటటువంటి తీయదనం అనుభవించే వారికే తెలుస్తుంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఎంతో కష్టంగా ఉన్నటువంటి, గ్రాంధికంగా ఉన్నటువంటి తెలుగు భాషను మన వాడుక భాషలోకి తెచ్చి మన దేశంలోని ప్రజలందరూ కూడా, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా అక్షరాస్యులైతే మనం అభివృద్ధిని సాధించవచ్చు అనే ఉద్దేశంతో తెలుగు భాషను వాడుక భాషలోకి తీసుకొచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగానే మనం మొన్న, అంటే 29/8 తెలుగు భాషా దినోత్సవాన్ని అయితే జరుపుకున్నాం కదా. ఈ తెలుగు భాషలో ఉండేటటువంటి మాధుర్యాన్ని మనకు తెలిపే విధంగా చంద్రబోస్ గారు రచనలో ఆర్పి పట్నాయక్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి చరణ్ గానంలో ఈ అద్భుతమైన పాటనైతే విందాము. వినబోయే ముందు ఒక ప్రకటన విందాం.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: తెలుగు భాష గొప్పదనాన్ని ఎస్పి చరణ్ గారి గానంలో విందామా?

0: నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలిపే పాటనైతే విన్నాం కదా, ఇప్పుడు విందాం ప్రకటన.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి యువతరంగం కార్యక్రమంలో యువత కోసం విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలనైతే విందాం. ముందుగా ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా యువరత్న చిత్రం కోసం రామ్ జోగయ్య శాస్త్రి గారి రచనలో అర్మన్ మాలిక్ గానంలో, అర్మన్ మాలిక్, శ్రేయ ఘోషల్ వీరి గానంలో, SS తమన్ గారు సంగీత సారథ్యంలో ఈ పాట విందామా?

0: కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి. వయస్సు వచ్చేసి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలి. వేతనం నెలకు BPM పోస్టులకు 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ABPM లేదా డాక్ సేవక్ పోస్టులకు 10,000 నుంచి 24,470 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ఎంపిక విధానం 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు 1-time రిజిస్ట్రేషన్ 31/8/2026 నుంచి, అంటే ఈ రోజు నుంచి 19/9/2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులతో పాటు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2/9/2026 నుంచి 21/9/2026 వరకు ఉంటుందన్నమాట.

0: ఇక దరఖాస్తు సవరణ తేదీలు వచ్చేసి 23/9/2026 నుంచి 24/9/2026 వరకు దరఖాస్తులు సవరణలు ఏదైనా ఉంటే సవరించుకోవచ్చు అన్నమాట. ఈ సమాచారం కోసం సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి https://indiapost.gov.in వెబ్సైట్ అడ్రస్. మరొకసారి https://indiapost.gov.in ఈ వెబ్సైట్ అడ్రస్ ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ NFCలో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 432 ట్రేడులు. ఫిట్టర్, టర్నర్ ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటార్ మెకానిక్స్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్, COPA, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, స్టెనోగ్రాఫర్. ఈ విభాగాల్లో ఖాళీలైతే ఉన్నాయి. ఈ పోస్టుకు అర్హత వచ్చేసి సంబంధిత ట్రేడులు ఇంజనీరింగ్ విభాగాల్లో ఐటీఐ డిప్లొమో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. స్టైఫండ్ వచ్చేసి నెలకు 11,040 రూపాయలు. COPA, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ పోస్టులకు 10,500 రూపాయల వరకు వేతనం ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16/9/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.nfc.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు నీ కోసం ఈ చిత్రం నుంచి రాజేష్ కౌసల్య గానంలో అద్భుతమైన పాటనైతే విందాము. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు ఆర్పి పట్నాయక్.

0: పాట వినబోయే ముందు ప్రకటనలు విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32

0: AERO BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, ద బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ICRB ద్వారా

సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎస్సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 175. పోస్టుల వివరాలు సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ 100,

ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27/8/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16/9/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.isro.gov.in. మరింత సమాచారం కోసం సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.isro.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు నవవసంతం ఈ చిత్రం కోసం ఈఎస్ మూర్తి గారి రచనలో, ఎస్ఏ రాజ్ కుమార్ గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా మరి?

0: గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్ర సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు బంజారా చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తదుపరి 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता. प्रधानमंत्री नरेंद्र मोदी ने ईरान के राष्ट्रपति मसूद पेजिश्कियन के साथ बिश्केक में द्विपक्षीय बैठक की. प्रधानमंत्री मोदी ने बिश्केक में शंघाई सहयोग संगठन एससीओ शिखर सम्मेलन से अलग हुई बैठक में द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर चर्चा की. उन्होंने पश्चिम एशिया क्षेत्र में हाल के घटनाक्रमों की समीक्षा की. बाद में प्रधानमंत्री ने किर्गिस्तान के राष्ट्रपति सादो जापारोव

0: सारी पेमेंट सिर्फ एक क्यूआर कोड स्कैन करके हो जाती है
1: 10 years of UPI digital self reliant worry free
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది ఓ లవ్లీ వెల్ డన్ బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో కొత్త కెమెరా కొత్త లైట్స్ పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో టైం కి ఈఎంఐ చెల్లించండి క్రెడిట్ స్కోర్ పెంచుకోండి ఇంకోసారి లోన్ సులభంగా పొందండి కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ మీరెవరు
3: ఆర్బీఐ అంటోంది
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వార్తల వివరాలు. 3 దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల నేటితో సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆయన ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చి స్వాగతించారు. అనంతరం దోర్నాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ శ్రీశైలం ప్రాజెక్టులోని కొల్లం వాగు నుంచి నీటిని గ్రావిటీ ద్వారా తెస్తున్నామని చెప్పారు. 10,200 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో 7,983 కోట్ల రూపాయలతో మొదటి దశ పూర్తి చేశామని, 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి చేశామన్నారు. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు 768 కోట్ల రూపాయల పరిహారం అందించామన్నారు. నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. మార్కాపురం ప్రాంతం పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుందని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు 2వ దశను ఇదే వేగంతో 2028 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
5: నేడు వెలుగొండతో జల సిరులు వెలిగొండ బంగారు కొండ అవుతుంది. మీ జీవితాల్లో మార్పు వస్తుంది. కృష్ణమ్మను తెచ్చాం, కరువుని తరిమి కొడుతున్నాం, సంపద సృష్టిస్తాం. వెనుకబడిన ఈ ప్రాంతం రేపు పొరుగు జిల్లాలకు పోటీగా నిలుస్తుంది. ఈ రోజు వెలుగొండ మొదటి దశను ప్రారంభించాం. ఇదే వేగంతో వెలుగొండ ఫేజ్ 2 కూడా 2028
4: రాష్ట ఆర్థిక పురోగతికి పారిశ్రామిక అభివృద్ది ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్టంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33% పచ్చదనాన్ని అభివృద్ది చేసి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలందరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భవిష్యత్తును అందించడం మనందరి బాధ్యత అని పేర్కొంటూ, పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. విద్య వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ వద్ద ఏఐజీ హాస్పిటల్స్ కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ, సమాజంలో మనం ఆశించే మార్పు రావడానికి విద్య వైద్య రంగాలపై ఎక్కువ శ్రద్ద పెట్టాలని, ఇందుకు అందరం కలిసి

0: కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పరంగా ఏఐజీ హాస్పిటల్స్ కు అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. విశాఖకు వచ్చినందుకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. విశాఖ భవిష్యత్ నగరమని, $1 trillion ఎకనామిక్ రీజియన్ గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,000 పడకల సామర్థ్యంతో ఆరోగ్య సంరక్షణ, శిక్షణ, పరిశోధనతో పూర్తి స్థాయి హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను తక్షణమే ప్రారంభమయ్యేలా చేయాలన్నారు. జిల్లాలోని పీఎన్ జన్మన్ గృహ నిర్మాణాల పురోగతి ఆమె ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్ కింద 28,691 ఇళ్లు మంజూరయ్యాయని, వీటిలో 25,388 ఇళ్లు గ్రౌండింగ్ కాగా 3,303 ఇళ్లు ఇంకా నిర్మాణం ప్రారంభం కాని దశలో ఉన్నాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ నేపథ్యంలో నిర్మాణం ప్రారంభం కాని 3,303 ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి లబ్దిదారుణ్ణి క్షేత్రస్థాయిలో వ్యక్తిగతంగా సంప్రదించి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లాలో 219,625 మంది లబ్దిదారులకు 95,21,00,000 రూపాయల పింఛన్లు పంపిణీ చేసేందుకు సిద్దం చేసినట్టు ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి నర్సాపురం నియోజకవర్గంలో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించిందని, 2026 జూలై 1 అర్హత తేదీగా నిర్ణయించిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2026 జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో 3 దశాబ్దాల కల సాకారమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలందరూ తమ సంస్థల ప్రాంగణంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముఖ్యమంత్రి రేపు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్
1: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
1: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, Madam, we have received the payment from Lakshmi Fruit Store. With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
5: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. వాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బిష్కేక్ నగరే ప్రధానమంత్రిణా మోదినా ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా మసూద్ పేజస్కియానేన సహ ద్విపక్షీయ వార్తా సంపాదితా. నౌ పరివహన్ వాణిజ్య స్వాతంత్ర్యస్య రక్షణాయ కృతం ఆహ్వానం. కిర్గిజ్ రాష్ట్రపతినా ఆర్మేనియా ప్రధానమంత్రిణా చ సహాపి విహితం మేలనం. సర్వకార్య

1.27 lakh crore పరివ్యయేన సెమికాన్ ఇండియా కార్యక్రమస్య 2.0 షట్ స్తంభాః అధిసూచితాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ము నిఫ్ట్ ఛాత్రాన్ దేశస్య సమృద్ధ సాంస్కృతిక న్యాసే సంలగ్నాః సంతః వైశ్విక దృష్టికోణం అంగీకర్తుం ఆహ్వయత్. భారతీయ నౌసేనయా ఐఎన్ఎస్ నిపుణ్ ఇతి పూతః సమ్మేళితః. అయం తావత్ వివిధానాం నిమజ్జన అంతర్జాలీయ కార్యాణాం సంపాదనాయ విశేష మంచ రూపేణ నిర్మితః. నేపాలదేశే వినాశకారి జలాప్లవానంతరం ఆపదుద్ధార కార్యాణి తీవ్రీభూతాని. మృతానాం సంఖ్య 93% సంప్రాప్త. 4,000+ జనాః అధునాపి విలుప్తాః. అపి చ భారతీయ క్రీడకేన అంకుర్ భట్టాచార్య ఇత్యనేన చెక్ గణరాజ్యే WTT ఫీడర్ ఒలోమోక్ స్పర్ధాయాం ప్రథమం పురుష ఏకల విజేత్రి పదం అర్జితం. అథ వార్తాః విస్తరేణ. బిష్కేక్ నగరె కిర్గిస్తాన్ దేశస్య రాష్ట్రపతినా సాదిర్ జాపారోవ్ ఇత్యనేన సహ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఉపవేశనం ప్రచలతి. అవధేయం యత్ ప్రధానమంత్రి కిర్గిస్తాన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం అస్తి. ఇతః పూర్వం బిష్కేక్ నగరే ఆయోజితే SCO శిఖర సమ్మేళనే ఇరాన్ దేశస్య రాష్ట్రపతినా సహ ప్రధానమంత్రిణా శ్రీమోదినా ద్వైపాక్షికోపవేశనం కృతం. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సంబంధానాం వివిధ పక్షాణాం విషయే చర్చితవంతౌ. తౌ పశ్చిమ ఏషియా క్షేత్రె సద్యః ఏవ కృతానాం వికాసానాం సమీక్షాం అకుర్వతాం. సర్వే విషయాః సంవాదస్య కూటనీతేః చ మాధ్యమేన సమాపనీయాః ఇతి భారతస్య స్థిర స్థితిః ప్రధానమంత్రిణా పునః ప్రతిపాదితా. అస్మిన్ క్షేత్రే శాంతిం స్థిరతాం చ సునిశ్చేతుం నౌపరివహనస్య వాణిజ్యస్య చ స్వాతంత్రతాయాః రక్షణాయ చ నిరంతర ప్రయాసానాం ఆవశ్యకత ప్రధానమంత్రిణా శ్రీమోదినా అధోరేఖితా. పూర్వం ప్రధానమంత్రి శ్రీమోదీ బిష్కేక్ నగరే ఆర్మేనియా దేశస్య ప్రధానమంత్రిణా నికోల్ పాషినియాన్ ఇత్యనేన సహ మిలితవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం రక్షా ఆర్థికం ఔషధ నిర్మాణం విజ్ఞానం తథా ప్రౌద్యోగికీ సంస్కృతి శిక్షా ఇత్యాదిషు వివిధ క్షేత్రేషు ద్వైపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం ఉపాయాః చర్చితాః. తౌ పశ్చిమ ఏషియాయాః స్థితిం సమేత్య క్షేత్రీయ వైశ్విక వికాస విషయే అపి విచారాణాం ఆదాన ప్రదానం అకుర్వతాం. కజాకిస్తాన్ దేశస్య రాజధాన్యాం భారతీయ సముదాయస్య సదస్యైః సహ ప్రధానమంత్రి స్నేహపూర్వకం వార్తాలాపం అకరోత్. బిష్కేక్ నగరస్య మహాత్మా గాంధీ స్మారకే అపి శ్రీమోదీ పుష్పాంజలిం అర్పితవాన్. శ్వః సహ బిష్కేక్ నగరే సంఘాయ్ సహకార సంఘటనస్య 26th శిఖర సమ్మేళనం సంబోధయిష్యతి. దేశే చిప్ నిర్మాణ పారిస్థితికీ తంత్రస్య సుదృఢీకరణాయ సర్వకారేణ అద్య 1.27 lakh crore పరివ్యయేన సెమికాన్ 2.0 యోజనా అధిసూచితా. నవదిల్ల్యాం అద్య వార్తాహరాన్ సమ్మేళనం సంబోధయన్ కేంద్రీయ ఎలక్ట్రానిక్స్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవ అవదత్ యత్ అనేన ఉపక్రమేణ ఆగామి వర్షేషు వైశ్విక అర్ధచాలక ఉద్యోగస్య విపణౌ భారతస్య సహభాగితా ప్రాయః 10% యావత్ భవితుమర్హతి. అథ చ దేశః వైశ్విక అర్ధచాలక మూల్య శృంఖలాయాం మహతీం భూమికాం నిర్వక్ష్యతి. శ్రీ వైష్ణవ న్యవేదయత్ యత్ వెఫర్ నిర్మాణతః ఆరభ్య చిప్ ఉత్పాదనం యావత్ భారతం వైశ్విక అర్ధచాలక మూల్య శృంఖలాయాం దృఢతయా స్థాపయితుం సర్వకారస్య ముఖ్యం లక్ష్యం వర్తతే. అస్య కార్యక్రమస్య 6 stambhanam అధిసూచనా ప్రకాశయత శ్రీవైష్ణవేన ప్రతిపాదితం యత్ ఆగామి దశకేషు బృహత్ నివేశార్థం భారతం ఏవ సర్వథా ఉపయుక్తం గంతవ్యస్థానమస్తీతి వైశ్విక అర్ధచాలక హితధారకాణాం విశ్వాసః వర్తతే. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య అవదత్ యత్ వస్త్ర పరిధాన క్షేత్రం న కేవలం భారతస్య సాంస్కృతిక న్యాసస్య మహత్వపూర్ణః భాగః అపితు ఇదం కోటిశః జనానాం ఆజీవికాయాః ప్రముఖః ఆధారః అపి వర్తతే. రాష్ట్రీయ ఫ్యాషన్ ప్రౌద్యోగికీ సంస్థానస్య దీక్షాంత సమారోహం సంబోధయంతి రాష్ట్రపతిః ఛాత్రాన్ అభ్యర్థితవతి యత్ తే దేశస్య సమృద్ధ సాంస్కృతిక మూల్యేషు సంలగ్నాః సంతః వైశ్విక దృష్టికోణం అంగీకుర్వంతు. ఫ్యాషన్ ఉద్యోగం మహిళానాం వర్ధమానం యోగదానం రేఖాంకయంతి రాష్ట్రపతిః న్యవేదయత్ యత్ కార్యక్రమే ఉపస్థితేషు ప్రాయః 4,000 ఛాత్రేషు 85% మితాః మహిళాః సంతి. సా అకథయత్ యత్ వస్త్ర ప్రౌద్యోగికీ క్షేత్రే

0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్

0: 7.5 CGPS సాధించుంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విందాం. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
5: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులు దేశ ప్రగతికి ఉపయోగపడేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గత మంగళవారం వెన్నెమూరులోని ఏల్చూరి రంగనాథం జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని, పట్టుదలతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని దిశానిర్దేశం చేశారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు వృత్తిని పవిత్ర ధర్మంగా భావించి తమ ప్రవర్తనతో, వాత్సల్యంతో విద్యార్థులను చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు వృత్తిపరంగా రాణించే కోర్సులను ఎంచుకోవాలని కోరారు. వేషభాషలు, కులాలు, మతాలు వేరైనా మనమంతా భారతీయులమని అందుకు గర్వించాలని అన్నారు. పిల్లలకు తెలుగు భాషను ఖచ్చితంగా నేర్పించాలని కోరారు. ప్రభుత్వాలను నడిపే పెద్దలు ప్రజలను ఉచితాల నుంచి దారి మళ్లించాలని, తాను ఉచితాలకు వ్యతిరేకమని వెంకయ్య పేర్కొన్నారు. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని కోరారు. జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధికి ఆయా వర్గాలకు కేటాయించిన సంక్షేమ అభివృద్ధి ఫలాలను 100% అందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత గురువారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, కమిషన్ సభ్యులు శ్రీపతి బాబు, ముక్కుల భిక్షం, రామానుజమ్మ, వెంకట చిన్నరాముడితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు, వివిధ సంక్షేమ పథకాల కేటాయింపులు, ఎస్సీ వర్గాలకు దామాష ప్రకారం ప్రయోజనాలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, అట్రాసిటీ కేసుల పురోగతి, పలు కేసుల్లో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై ఎస్సీ కమిషన్ చైర్మన్ సభ్యులు కూలంకుషంగా చర్చించారు. అనంతరం కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయా వర్గాల అభివృద్దికి అనేక సంక్షేమ పథకాల్లో ప్రత్యేక వాటా కేటాయించి అమలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది ఫలాలను దామాష ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కేటాయించి ఆయా వర్గాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ది సాధించేలా అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కోర్టులో అభివృద్దిని కొనసాగిస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి పేర్కొన్నారు. గత సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ, విశాఖపట్నం బదిలీపై వెళ్లిన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించిన సుందరీకరణ, భవనాల ఆధునీకరణ వంటి పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కేసుల పరిష్కారంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే నీటి సమస్య పరిష్కారానికి 68.50 లక్షల నిధులు మంజూరయ్యాయని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ తెలిపారు. గత శుక్రవారం సంగం మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సమీక్షించేందుకు MPDO కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడారు. SDRF కింద 134 పనులకు

లక్షల రూపాయలు, ఎస్డిఎస్ఎఫ్ కింద 5 పనులకు 18.50 లక్షల నిధులు మంజూరైనట్లు చెప్పారు. రాబోయే 2 వారాల్లో ఈ పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయభాస్కర్ ప్రకటించారు. చరిత్ర అధ్యాపకుడైన గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు వ్యవహారిక భాషాభివృద్ధి కోసం అపారమైన కృషి చేశారని ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ కొనియాడారు. వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్లో ఉన్న తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో శుక్రవారం తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి పంతులు వాడుక భాషలోనే విద్యాబోధన జరగాలని దశాబ్దాల పాటు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారి పోరాటాల ఫలితంగానే నేడు వ్యవహారిక భాష అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని సంపత్ కుమార్ పేర్కొన్నారు. పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి గత గురువారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. దాదాపు 6 కోట్ల రూపాయలతో ఆలయాన్ని నిర్మించడంతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు బాలాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి నందనవనంలో వేద పండితులు అర్చకుల మంత్రోచ్చారణల నడుమ వైభవంగా యాజ్ఞిక క్రతువులు నిర్వహించారు. గురువారం సాయంత్రం విశ్వక్షారాధనతో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం పుణ్యాహవాచనం, రక్షాబంధనం, ఋత్యుకవరణం, మత్సంగ్రహణం, అంకురార్పణ, వాస్తు హోమం తదితర శ్రీ సూక్తు సేవలను ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఋత్యుకులు నిష్ఠతో పూజ చేశారు. నెల్లూరు నగరంలో రోడ్ల ఆక్రమణలపై ఫిర్యాదులు అందుతున్నాయని, నిర్దేశించిన రోడ్డు మార్జిన్లోపే వీధి వ్యాపారులు విక్రయాలు జరుపుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ నందన్ సూచించారు. గత సోమవారం ఆయన నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. నవపేట బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంతంలో కూరగాయల వ్యాపారులు మేకల మండి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన కాలువలను సైతం ఆక్రమించి వ్యాపారం చేపట్టడం, మినీ బైపాస్ రోడ్లో చేపల విక్రయదారులు, ఎన్టీఆర్ పార్కు వద్ద ఫాస్ట్ ఫుడ్ వ్యాపారులతో రోడ్లు ఆక్రమణలకు గురై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణల సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం మహిళలు, ఇతర లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి స్థిరమైన ఆదాయ వనరును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నెక్ ఎగ్ కార్డ్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు. గత గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడితో ప్రారంభించి సులభంగా నిర్వహించగల ఎగ్ కార్డు వ్యాపారం ద్వారా గుడ్లను నేరుగా వినియోగదారులకు విక్రయించి రోజువారీ ఆదాయం పొందవచ్చని సూచించారు. గుడ్లతో పాటు ఉడికించినవి, ఆమ్లెట్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. నివాస ప్రాంతాలు, మార్కెట్లు, కార్యాలయాల పరిసరాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని దిశానిర్దేశం చేశారు. నెల్లూరును కుష్టు వ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. గత శుక్రవారం కలెక్టరేట్లో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమంపై డీసీసీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 11 నుంచి 24 తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత మాట్లాడుతూ, జిల్లాలో 1847 బృందాలను ఏర్పాటు చేశామని, ఆశ వాలంటీర్ బృందంగా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరిని పూర్తిగా పరీక్షించి అనుమానితులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపుతారని తెలియజేశారు. అనంతరం గోడపత్రాలను ఆవిష్కరించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడంలో ఉన్నత విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ జనరల్ చుక్కా కొండయ్య సూచించారు. గత శుక్రవారం ఆయన విక్రమసింహపురి యూనివర్సిటీని సందర్శించారు. ఉన్నత విద్యలో ఎంఎస్ఎంఈ కోర్సును ప్రవేశపెట్టే అంశంపై వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్, డీన్లు, డైరెక్టర్లు, విభాగాల అధిపతులతో ఆయన సమీక్షించారు. విద్యార్థుల్లో వ్యాపార ఆలోచనలు, స్టార్టప్ల ఏర్పాటు, ఔత్సాహికత, ఉపాధి నైపుణ్యాలను సమన్వయం చేసే విధంగా కొత్త కోర్సులను రూపొందించాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ మాజీ డైరెక్టర్ జనరల్ చుక్కా కొండయ్య సూచించారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి

టంగుటూరి ప్రకాశ పంతులు జయంతి వేడుకలను గత ఆదివారం నెల్లూరులోని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, కలెక్టరేట్ యువ చంద్రశేఖర్, కలెక్టరేట్ సిబ్బంది టంగుటూరి ప్రకాశ పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ, టంగుటూరి ప్రకాశ పంతులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ప్రజల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన మహోన్నత నాయకుడిని కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్య సాహసాలు, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధిని కోసం ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం, ఆదివారం తేదీల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక తేదీల్లో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్డిడి జాబితాలు, అలానే అవసరమైన ఫారం 6, 7, 8లను అందుబాటులో ఉంచుతారు. ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రత్యేక శిబిరాల్లో ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారు, అర్హత గల యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు, అలానే ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు, అలానే అభ్యంతరాలు లేదా తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం కోరుతోంది.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రియమైన నీకు చిత్రం నుంచి కేఎస్ చిత్ర గానంలో అద్భుతమైన పాటనైతే విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్థానిక సమాచారం తెలుసుకుందాం. సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో September 5-6 తేదీల్లో గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులు జరుగుతాయి. నెల్లూరు జిల్లాలో జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో వీటిని నిర్వహిస్తారు. వార్త కథనాల రచనలో AI వినియోగంపై సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ కుర్రా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. పాల్గొనేవారికి సర్టిఫికేట్లతో పాటు శిక్షణ అంశాలపై అకాడమీ ప్రచురించిన పుస్తకాలను అందజేస్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆరుద్ర జయంతి సందర్భంగా రూపొందించిన 100 షరత్తులు జ్ఞాపిక సంపుటి పుస్తకావిష్కరణ సభ సోమవారం జరుగుతుందని సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ చైర్మన్ డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, సెక్రటరీ రంగారావు తెలిపారు. ఆదివారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల ప్రాంగణంలో 3:00 కార్యక్రమం జరుగుతుందన్నారు. తెలుగు సాహిత్య చరిత్రను సరళంగా, సుందరంగా సాహిత్యాభిమానులకు పరిచయం చేసి ఆసక్తిని పెంపొందించడంలో ఆరుద్ర విశేష పాత్ర పోషించారని తెలిపారు. సభకు సాహితీ ప్రియులు, రచయితలు, కళాభిమానులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశంలో టి రమణయ్య, సీఎంవి చంద్రకుమార్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని DKW జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులకు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు తమ అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను మహిళల భద్రతా సర్వే పోర్టల్లో నమోదు చేయాలని పోలీసు అధికారులు సూచించారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్ డైల్ 112 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

ఆపరేషన్ దండయాన్, ఆపరేషన్ చిన్నారి తల్లి ఫోక్సో చట్టంపై వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింకులు ఏపీకే ఫైల్స్ ను తెరవకూడదని

బాలాజీనగర్ పిండి మిల్లు సెంటర్లో సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు కృష్ణాష్టమి ఉట్టి మహోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు చిరంజీవి సేవా సమితి రాష్ట ప్రధాన కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం గుంజ ప్రతిష్ట ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా బాలాజీనగర్ యూత్ స్థానిక వివిధ వర్గాలకు చెందిన ప్రజానీకం సహకారంతో మహోత్సవాలను వైభవంగా జరుపుతున్నామన్నారు. ఆయా రోజుల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న శ్రీకృష్ణ భగవానుని విగ్రహంతో నగరోత్సవం చేస్తామన్నారు. కార్యక్రమంలో సివి అసోసియేట్ వెంకటేశ్వర్లు, అప్పల సత్యనారాయణ, హనుమంతరావు, రమేష్, రవి, సాయి, సతీష్ సింగ్, చరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

0: మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఇప్పుడు వినండి ఒక ప్రకటన.
1: వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఆరుద్ర గారి జయంతి సందర్భంగా బాలరాజు కథ చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా?

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:00

0: 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
4: తెలీదు.
3: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
4: తెలీదు.
3: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
4: తెలీదు.
3: ఎల్లో గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
4: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
0: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
3: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
0: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: వాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:59:59. 7:08 కాబట్టి అలనాటి మధురగీతం విందామా. ఆంధ్రకేసరి చిత్రం కోసం ఆరుద్ర గారి రచనలో ఈ అద్భుతమైన పాట విందాం.
2: సోమాయ చ వృత్రాయ చ నమః, తామ్రాయ చ భమాయ చ నమః, శంగాయ చ పశుపతయే.
1: మీరు వింటున్న ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు సత్యం. గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

0: మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర

0: వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టీ విద్యార్థులు భారతీయ డిజైన్లు, పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్ట్రపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి, సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు అర్మేనియా ప్రధాని నికోల్ ఫ్యాషిన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛతా పగవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛతా పగవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు, మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక, డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, యాంటీ స్నేక్ వేనం కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఆర్హెచ్టీసీ నజఫ్గఢ్ను రోగుల వైద్య సేవలు, వైద్య విద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శిక్షణకు సంబంధించి ఒక సమగ్ర కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
2: India is definitely the right place for making major investments in the coming decades. And that is clearly demonstrated by the number of units which have been approved in the Semicon 1.0. From 13 months from the date of groundbreaking, the commercial production started.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి, పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథానీ వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్దితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం, సహజ వాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్బంగా పెట్రోనెట్, ఎల్ఎన్జీ, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ భారత్కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమావేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి.

0: అంశం రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. నిర్వహణ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి వ్యవసాయ పాఠశాల

0: కార్యక్రమంలో రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించే వివరాలు విందాం.
1: రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. భారతదేశంలో ముఖ్యంగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి ఉపాధినిస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న ప్రధాన వనరు ఆక్వారంగం. ప్రస్తుత తరుణంలో ఈ రొయ్యల సాగు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తరచూ వ్యాధుల బారిన పడడం, ప్రస్తుతం మారుతున్న వాతావరణం, అధిక సాంద్రతలో సాగు చేపట్టడం, జీవ భద్రతా చర్యలు చేపట్టడంలో అలసత్వం వహించడం వంటి వాటి వలన రైతులు సాగును నష్టపోయి పెట్టుబడులు కోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో 1.5 లక్షల హెక్టార్లు మంచినీటి చేపల పెంపకం, మిగిలిన 50,000 హెక్టార్లలో ఉన్న ఉప్పు నీటి వనరులలో రొయ్యల సాగు చేపడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చూస్తే రొయ్యల సాగు సుమారు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపడుతున్నారు. ఉప్పునీటి రొయ్యల పెంపకం, రొయ్యల ఎగుమతుల ద్వారా మన రాష్ట్రానికి, దేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా పెంచే రకాలు వెనామి అంటే లిటోపీనియస్ వెనామి మరియు టైగర్ రొయ్య అంటే పీనియస్ మోనోడాన్ రకం. ఇంతకు ముందు ఈ ఉప్పునీటి చెరువులలో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టేవారు, కానీ వైరస్ లేని నాణ్యమైన రొయ్య పిల్లల లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నందున అధిక దిగుబడి, వేగవంతమైన పెరుగుదల కారణంగా ప్రస్తుతం రైతులు ఎక్కువగా వెనామి రొయ్యల పెంపకం చేపడుతున్నారు. టైగర్ రొయ్యలతో పోలిస్తే వెన్నామి సాగులో చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా టైగర్ రొయ్యలతో పోలిస్తే వ్యాధుల ప్రభావం చాలా తక్కువ. అధిక సాంద్రతలో అంటే చదరపు మీటరుకు 60 నెంబర్ వరకు సాగు చేపట్టే వీలుంటుంది, కనుక అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా వివిధ రకాల సెలినిటీలలో అంటే 0 నుండి 35 PPT సెలినిటీ వరకు కూడా ఈ రొయ్యలను పెంచుకునే వీలుంటుంది. నీటి గుణాల్లో వచ్చే మార్పులు కూడా చాలా వరకు తట్టుకుంటాయి. వెన్నామి రొయ్యలకు తక్కువ ప్రోటీన్ ఉన్న మేతలను వాడుకునే అవకాశం ఉంది. పంట కాలం కూడా చాలా తక్కువ, అంటే 90 నుండి 125 రోజులలో పంట వస్తుంది. తక్కువ సమయంలో అధిక దిగుబడులు, అధిక రాబడి పొందే వీలు ఉన్నప్పటికీ చెరువుల తయారీ విషయంలో అవగాహన పూర్తిగా లేకపోవడం, నాణ్యమైన రొయ్య పిల్లలు లభించకపోవడం, మేత ఆరోగ్య యాజమాన్యంలో అవగాహన లేకపోవడం, దీంతో పాటు ప్రస్తుత కాలంలో EHP, వైట్ గట్, విబ్రియో వంటి వ్యాధుల ప్రభావం వలన రైతులు ఎక్కువగా నష్టాల బారిన పడుతున్నారు. ఆరోగ్యకర చెరువు, ఆరోగ్యవంతమైన రొయ్య, అధిక దిగుబడి, అధిక లాభం అనే నినాదంతో వ్యాధి వచ్చిన తర్వాత నష్టపోయే కంటే వ్యాధులు రాకుండా ముందే అడ్డుకోవడం అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రంతో ఆక్వారంగాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. దీనిలో ముందుగా స్థల ఎంపిక విషయానికి వస్తే, స్థల ఎంపిక పెంపకం సాగు విజయాన్ని నిర్ణయిస్తుంది. అందులో మొదటిది నీటి లభ్యత. ప్రధానంగా నాణ్యమైన ఉప్పు నీరు అంటే సెలైన్ వాటరు ఏడాది పొడవునా లభించే ప్రదేశమై ఉండాలి. నేల రకాని విషయానికి వస్తే రొయ్యల పెంపకానికి నల్లరేగడి నేలలు, ఉండ్రుతో కూడిన ఇసుక నేలలు అంటే లోమ్ నేలలు వంటివి, నీటిని నిల్వ ఉంచే లక్షణాలు ఉన్న నేలలు అనుకూలమైనవి. దానా, రొయ్యలను రవాణా చేయడానికి అనువుగా ఉన్న ప్రాంతాలను మాత్రమే రొయ్యల పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. చెరువు నిర్మాణం విషయానికి వస్తే చెరువులు సాధారణంగా 1 నుండి 1.5 హెక్టార్ల విస్తీర్ణములో 1.2 నుండి 1.8 మీటర్ల లోతు ఉండేలా నిర్మించాలి. ముఖ్యంగా నీటి మార్పిడికి, వడపోతకు అనువుగా గేట్లు, అవుట్లెట్లు సరిగ్గా అమర్చాలి. చెరువు అంచుల్లో కట్టలు గట్టిగా 1:1.5 నిష్పత్తిలో వాలుతో నిర్మించాలి. రొయ్యల పెంపకంలో నేల స్వభావం, మట్టి లక్షణాలు చాలా కీలకమైనవి. చెరువు నేల స్వభావం మీద మట్టికి నీటిని నిల్వ ఉంచే శక్తి, సరైన పోషకాల లభ్యత, నేల నీటి లక్షణాలలో ఏర్పడే మార్పులు ఆధారపడి ఉండి చెరువులో పెంచే రొయ్యల బ్రతుకుదల, పెరుగుదలపై ప్రభావం చూపిస్తాయి. సాగు సమయంలో నేలలోని పోషకాలు నీటిలోకి విడుదలవటం జరుగుతుంది. వృధా అయిన మేతలు, ఇతర సేంద్రియ పదార్థాలు బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం అవ్వడం, ప్లాంక్టాన్ అభివృద్ధికి, పంటకాలంలో నీటి గుణాలు సమతాస్థితిలో ఉంచడానికి నేల లక్షణాలు కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన పంటకాలంలో వచ్చే చాలా రకాల ఇబ్బందుల నుండి పంటలను రక్షించుకోవచ్చు. చెరువు తయారీలో మెలకువలు చూస్తే

అయితే రొయ్యల సాగుకు ముందు చెరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, ముందుగా చెరువు నుండి మేతలతో పాటు వాడే చెక్ ట్రేలను, ఏరేటర్లను, ఇతర పనిముట్లు అన్నింటినీ తొలగించి వాటిపై కుళ్ళుతున్న పదార్థము, జీవులు గాని, నత్తగొల్లలు గాని ఇటువంటివి ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి. గత పంట తాలూకా నీటిని పూర్తిగా బయటకు తోడేసి తరువాత చెరువుల్లో ఉన్న గవ్వలను, నత్తగొల్లను పూర్తిగా ఏరివేయాలి. సేంద్రియ వ్యర్థ పదార్థాలు ఎక్కువగా చేరడం వలన నేల అడుగు భాగం నల్లగా తయారవుతుంది. అందువల్ల ఈ నల్లని మట్టిని 1 నుండి 4 సెంటీమీటర్ల లోతు వరకు పూర్తిగా తీసేసి చెరువు నుండి దూరంగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గట్లపై వేయరాదు. తరువాత చెరువులను 20 నుండి 30 రోజుల వరకు నేల పగుళ్లు వచ్చే విధంగా బాగా ఎండగట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా రకాల వ్యాధులను వ్యాపింపచేసే వాహకాల గుడ్లను, చిన్న చిన్న చేప పిల్లలను చంపేయచ్చు. ఇంకా మిగిలి ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలు కూడా ఆక్సిడేషన్ జరిగే విషవాయువులు బయటికి విడుదల అయిపోతాయి. ఒకవేళ రైతులకు ఎండగట్టుకునే సదుపాయం లేనట్లయితే వీలైనంత వరకు నీటిని తీసేసి మిగిలిన నీటిలో 20 ppm మోతాదులో క్లోరినేషన్ చేసుకోవాలి. తరువాత చనిపోయిన జీవాలను అన్నింటినీ ఏరివేయాలి. నీటి లోతు 15 నుండి 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు అవకాశం ఉన్న పరిస్థితుల్లో కేజ్ వీల్స్ ఉన్న ట్రాక్టర్లతో దున్నాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు హానికారక వాయువులు బయటికి విడుదలైపోతాయి. ఇలా చేసిన తర్వాత స్లడ్జ్తో ఉన్న నీటిని బయటకు తోడేయాలి. ఈ విధంగా చెరువులను బాగా ఎండగట్టి దున్నిన తర్వాత మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసుకుని నేల గుణాలు అనుకూల స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. రొయ్యల సాగుకు మట్టి గుణాలు ఏ విధంగా ఉండాలంటే, pH అంటే ఉదజని సూచి 6.5 నుండి 7.5 మధ్యలో, సేంద్రియ కర్బనం 1.5% నుండి 2%, నత్రజని 100 గ్రాముల మట్టిలో 50 mg నుండి 75 mg, భాస్వరం 100 గ్రాముల మట్టిలో 3 నుండి 6 mg ఉండాలి. కార్బన్ నైట్రోజన్లో నిష్పత్తి 20:1 ఉండేలా చూసుకోవాలి. పరీక్ష చేసిన మట్టి నమూనాలు pH విలువ 7 కన్నా తక్కువ ఉన్నట్లయితే సున్నాన్ని వాడి సరిచేసుకోవాలి. నేల pH విలువ 6.5 నుండి 7 మధ్య ఉన్నట్లయితే వ్యవసాయ సున్నం 1 టన్ను లేదా క్విక్ లైమ్ 300 నుండి 500 kg హెక్టార్కు చెప్పున వేసుకోవాలి. అదే pH విలువ 6 నుండి 6.5 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 1 నుండి 2 టన్నులు, క్విక్ లైమ్ 500 kg నుండి 1 టన్ను చెప్పున వాడుకోవాలి. అదే pH విలువ తక్కువగా ఉన్నట్లయితే అంటే 5.5 నుండి 6 మధ్య ఉంటే వ్యవసాయ సున్నం 2 నుండి 3 టన్నులు, క్విక్ లైమ్ 1 నుండి 1.5 టన్నుల చెప్పున వాడుకోవాలి. మట్టి గుణాలను పరిశీలించినప్పుడు నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనం పరిమాణాలను మోతాదు తక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహా మేరకు సేంద్రియ రసాయన ఎరువులను వాడుకోవాలి. సున్నం వాడిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరువులు వాడరాదు. కనీసం వారం పాటు విరామం పాటించడం మంచిది. చెరువులో 1 అడుగు మేర నీరు పెట్టిన తరువాత ఎరువులను వాడినట్లయితే ప్లాంక్టన్ బాగా అభివృద్ధి చెందుతుంది. చెరువులోనికి లేదా రిజర్వాయర్ చెరువులోనికి నీరు పంపు చేసేటప్పుడు కలుషితం లేని వనరుల నుండి మాత్రమే నీరు పెట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నీటిని పంపు చేసేటప్పుడు 3 దశలలో అంటే 20, 40, 60 నెంబరు మెసు ఉన్న ఫిల్టర్ బ్యాగులతో వడగట్టి తోడుకోవడం వలన ఇతర జీవులు గాని, వాటి లార్వాలు గాని చెరువులోనికి రాకుండా ఆపుకోవచ్చు. ఈ ఫిల్టర్ బ్యాగ్స్ చెరువులోనికి తోడే నీటి పరిమాణము బట్టి 4 నుండి 10 మీటర్ల పొడవుగా ఉండే ఫిల్టర్ బ్యాగులను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫిల్టర్ బ్యాగ్స్ లో మిగిలిపోయిన వేస్ట్ ను చెరువులకు దూరంగా వేయాలి. వడగట్టి తోడుకున్న నీటిని 2-3 రోజుల పాటు అలా ఉంచడం వల్ల నీటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అడుగు భాగానికి చేరుకుని ఇంకా ఏమైనా గుడ్లు గాని, సిస్టులు వంటివి హ్యాచ్ అయ్యి బయటకు విడుదలవుతాయి. ఆ తర్వాత క్లోరినేషన్ ద్వారా అంటే 10 నుండి 20 ppm వరకు అంటే సుమారు ఎకరాకు 100 నుండి 250 kg వరకు బ్లీచింగ్ పౌడర్ వాడి శుద్ధి చేసుకోవాలి. నీటిలో క్లోరిన్ పోయేంత వరకు 4 నుండి 6 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. మిగిలి ఉన్న క్లోరిన్ తీసివేయడానికి ఏరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు తప్పనిసరిగా రిజర్వాయర్ చెరువులను ఏర్పాటు చేసుకోవాలి.
రొయ్యల పెంపకంలో నీటి గుణాల విషయానికి వస్తే, రొయ్యల పెంపకంలో 90% విజయం నీటి నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నీటిలో మార్పు వస్తే రొయ్యల ఎదుగుదల తగ్గుతుంది, వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 3 ప్రధాన పారామీటర్లు అంటే నీటి గుణాలు, అవి 1 ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండడం అనుకూలం. 2 నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఇది ఎప్పుడూ లీటర్

నాలుగు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. తక్కువ ఆక్సిజన్ స్థాయి రొయ్యలకు ఒత్తిడి గురి చేస్తుంది. మూడవది పిహెచ్ అంటే వదజన సూచి. ఇది ఎప్పుడు 7.5 నుండి 8.5 మధ్యలో ఉండాలి. ఇంకా సెలినిటీ అంటే నీటి ఉపధనం 10 నుండి 25 పీపీటీ మధ్య. అమోనియా స్థాయిలు 0.01 పీపీఎం కంటే తక్కువగా ఉండేలా రోజువారీగా పరీక్షించాలి. నీటిలో అమ్మోనియా లేదా నైట్రేట్ పెరిగితే వెంటనే నీటి మార్పిడి చేసి లేదా ప్రోబయాటిక్ వాడడం వలన సరిచేసుకోవాలి. నీటి గుణాలను పరీక్షించుకుని నీటిలో క్లోరిన్ గాని ఇతర వ్యాధికారకాలు గాని లేవని నిర్ధారించుకుని రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి నాణ్యమైన రొయ్య పిల్లలను తీసుకుని స్టాక్ చేసుకోవాలి. రైతు సోదరులు రొయ్య పిల్లలను చెరువులో వదిలే ముందు చెరువును సరిగ్గా తయారు చేసుకోవడం వలన రొయ్యలపై ఒత్తిడి తగ్గి ఈ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా పెరగడానికి ఇంకా పంట కాలంలో నీటి గుణాల్లో మార్పులు ఏర్పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. రైతులు రొయ్యల చెరువులు ప్రారంభించే ముందు నాణ్యమైన రొయ్య పిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. వెన్నామీ రొయ్యల పెంపకంలో ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలను కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ వారిచే రిజిస్టర్ కాబడిన హ్యాచరీల నుండి పీసీఆర్ పరీక్ష జరిపించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పెంపకానికి ఎంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజ వనరుల నుండి సేకరించిన రొయ్య పిల్లలను పెంపకానికి వాడరాదు. నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య పిల్లలను ముఖ్యంగా 3 దశలలో గుర్తించుకోవాలి. అవి విజువల్ అసెస్మెంట్ పద్ధతి, 2 ఒత్తిడి పరీక్షలు, ఇంకా 3వది లాబొరేటరీ పరీక్షలు జరిపి రొయ్యల నాణ్యతను నిర్ధారించుకోవాలి. ముందుగా విజువల్ అసెస్మెంట్ పద్ధతిలో రొయ్యలను పరిశీలించినప్పుడు రంగు లేత గోధుమ రంగు లేక బూడిద రంగులో ఉండే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా ఎంచుకోవాలి. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగు, గులాబీ రంగులో ఉన్న రొయ్య పిల్లలను తిరస్కరించాలి. పోస్ట్ లార్వా దశ 9 నుండి 15 మధ్యలో ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. అంటే పిల్లలు 10 నుండి 15 మిల్లీమీటర్ల పొడవు కలిగి 4 నుండి 7 రోస్ట్రల్ స్పైన్ కలిగి ఉన్న రొయ్య పిల్లలను మాత్రమే ఆరోగ్యవంతమైనవిగా గుర్తించాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లలు అన్ని యూనిఫామ్ సైజులో ఉండాలి. కనీసం 95% పిల్లలు ఒకే సైజులో ఉన్న వాటిని మనం ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల కండరం ఆహార నాళం నిష్పత్తి 4:1 ఉండి ఆహార నాళం ఖాళీ లేకుండా ఆహారంతో నిండి ఉండాలి. కండరాలు పారదర్శకంగా ఉండి అన్ని ఒకే సైజులో, ఉపాంగాలు అంటే కాళ్ళు, మీసం, తోక పూర్తిగా ఏర్పడి ఉండి ఎటువంటి కొరుకుడు గాని నెక్రోసిస్ గాని లేకుండా ఉన్న రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవాలి. తరువాత సుమారు 500 రొయ్య పిల్లలను ఒక బేసిన్లో వేసి చేతితో తిప్పినప్పుడు రొయ్య పిల్లలు నీటి ప్రవాహానికి ఎదురేదగలిగే శక్తిని కలిగి ఉండాలి. బేసిన్ మధ్య భాగంలో కానీ రొయ్య పిల్లలు చేరినట్లయితే రొయ్య పిల్లలు బలహీనంగా ఉన్నాయని గుర్తించి నిరాకరించాలి. 2వ దశలో రొయ్య పిల్లలకు ఫార్మాలిన్ ఇంకా సెలినిటీ ఒత్తిడి పరీక్షలు చేసి ఈ పరీక్షలో 90 నుండి 95% బ్రతుకుదల కలిగి ఉన్న రొయ్య పిల్లలను పెంపకానికి ఎంచుకోవాలి. 3వ దశలో సుమారు 5,000 రొయ్య పిల్లలను దగ్గరలో ఉన్న లాబొరేటరీలో సాధారణంగా వచ్చే వ్యాధులు అయినటువంటి ఈహెచ్పి, డబ్ల్యూఎస్ఎస్వి, ఐహెచ్ఎన్వి, ఐఎంఎన్వి వంటి వ్యాధుల నిర్ధారణకు పీసీఆర్ పరీక్షలు చేయించుకుని ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకుని మాత్రమే చెరువుల్లో విడుదల చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో రొయ్య చెరువులు ఒకే ప్రాంతంలో అధిక సాంద్రతలో చేపట్టడం వలన రొయ్యలకు అత్యధిక ఒత్తిడికి లోనై వివిధ రకాల వ్యాధుల బారిన పడటంతో పాటు వ్యాధులను వ్యాప్తి చేయడానికి కూడా కారణమవుతున్నాయి. అందువల్ల రైతు సోదరులు వ్యాధుల చికిత్స కంటే వ్యాధులు రాకుండా ముందస్తుగా నివారించుకోవడం మేలు అని గమనించాలి. రొయ్యల సాగు చెరువు నిర్మాణం నుండి మొదలుపెట్టి రొయ్యల పట్టుబడి చేసేంత వరకు అధిక ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి బయోసెక్యూరిటీ విధానాలను అవలంబించడంలో అజాగ్రత్తగా ఉండరాదు. సాగులో ఈ బయోసెక్యూరిటీ విధానాలను అవలంబించడం వలన వ్యాధులు రాకుండా అరికట్టడమే కాకుండా కొత్త వ్యాధులు మన ప్రాంతంలోకి రాకుండా కూడా నివారించుకోవచ్చు. ఆక్వా సాగులో బయోసెక్యూరిటీ అనేది సాగు చేసే జాతి విధానం, రొయ్యల సాంద్రత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ జీవ భద్రతా ప్రక్రియలను పాటించే ముందు సాగులో ఏర్పడే వివిధ ప్రమాద సూచికలను అంటే రిస్క్ ఫ్యాక్టర్లను ముందుగా అంచనా వేసి వాటికి అనుగుణంగా జీవ భద్రతా చర్యలను చేపట్టాలి.
ఈ జీవభద్రతా చర్యలను ఎక్కడి నుండి చేపట్టాలని చూస్తే ముందుగా నీటి వనరులు, చెరువు తయారీ, చెరువులో విడిచిపెట్టే విత్తనం, సాగు విధానాలు, వివిధ యాజమాన్య పద్ధతులు, చెరువు యొక్క నమూనా మరియు నిఘా వ్యవస్థలను దృష్టిలో ఉంచుకోవాలి. సమగ్రంగా ఈ జీవభద్రతా చర్యలను రెండు రకాలుగా విభజించారు.

0: చేసుకోవచ్చు. అవి బాహ్య జీవ భద్రత అంటే ఎక్స్టర్నల్ బయోసెక్యూరిటీ. ఇందులో బయట నుండి వ్యాధికారకాలు మన ఫార్మ్లోకి రాకుండా అడ్డుకోవడం. రెండవది అంతర్గత జీవ భద్రత చర్యలు అంటే ఇంటర్నల్ బయోసెక్యూరిటీ. ఒక ఫార్మ్లో ఉన్నటువంటి ఒక చెరువు నుండి ఇంకో చెరువుకి వ్యాధి సోకకుండా నియంత్రించడం. ఈ బయోసెక్యూరిటీ విధానాల్లో ముఖ్యమైన రక్షణ వలయాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. అందులో మొదటిది క్రాప్ ఫెన్సింగ్ అంటే పీతల వలలు అమర్చుకోవడం వలన సాధారణంగా పీతలు తెల్లమచ్చ వ్యాధి వైరస్కు ప్రధాన వాహకాలు. ఇవి ఒక చెరువు నుండి ఇంకో చెరువుకు పాకుతూ వెళ్లి ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. అందువలన చెరువు గట్టు చుట్టూ కనీసం 2-3 అడుగుల ఎత్తు వరకు ప్లాస్టిక్ లేదా నైలాన్ షీట్లతో కంచెను ఏర్పాటు చేసుకోవాలి. దీని అడుగు భాగం మట్టిలో కనీసం 6 అంగుళాల వరకు లోపలికి పాతి పెట్టాలి. రెండవది బర్డ్ నెట్టింగ్ అంటే పక్షి వలలు. సాధారణంగా కొంగలు, కాకులు పక్క చెరువుల్లో లేదా బయట చనిపోయిన లేదా వ్యాధి సోకిన రొయ్యలను నోటితో పట్టుకుని వచ్చి మన చెరువు ఆవరణలో వేయవచ్చు. వాటి విసర్జదాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాధి కారకాలు వ్యాపించే అవకాశం ఉంది. అందువలన చెరువు పైభాగంలో నైలాన్ దారాలతో పక్షి వలలను ఏర్పాటు చేసుకోవాలి. మూడవ జీవ భద్రతా చర్యల విషయానికి వస్తే వెహికల్ లేక హ్యూమన్ డిసెన్ఫెక్షన్ అంటే మన చెరువు ఆవరణంలోకి వచ్చే మనుషులు, కాళ్ళు, చేతులు మరియు మేత సంచుల ద్వారా కూడా వైరస్ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సోకే అవకాశం ఉంది. అందువలన చెరువు ప్రవేశ ద్వారం వద్ద వాహనాల కోసం వెహికల్ డిప్, మనుషుల కోసం ఫుట్ డిప్ ఏర్పాటు చేసుకోవాలి. ఒక చెరువులో వాడిన పనిముట్లను వేరే చెరువులలో వాడకూడదు. వీటి ద్వారా కూడా వ్యాధుల వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువుల వద్ద కావలసిన పనిముట్లను ప్రతి చెరువుకు వేరువేరుగా సమకూర్చుకోవాలి. ఆక్వా సాగులో పట్టుబడి అనంతరం చెరువు నీటిని తిన్నగా కాలువలలోకి లేక క్రీకులోకి వదిలేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందువలనంటే ఈ చెరువు నీటిలో ఉండే వ్యర్థ పదార్థాలు కాలువలను కలుషితం చేసే అవకాశం ఉంటుంది. అందువలన ఈ నీటిని ముందుగా ట్రీట్మెంట్ చేసి వదలాలి. 5 హెక్టార్లకు మించి ఉన్నటువంటి చెరువులకు తప్పనిసరిగా ETP అంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్ కలిగి ఉండాలి. సాగు చేపట్టిన మొదటి దశలోనే వ్యాధి సంభవించినట్లయితే వెంటనే చెరువు నీటిని ముందుగా బ్లీచింగ్ తో శుద్ధి చేయాలి. నీటిని కనీసం 10 నుండి 15 రోజుల వరకు అలా చెరువులోనే ఉంచిన తరువాత మాత్రమే బయటకు వదలాలి. అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి సంభవం వలన పట్టుబడి చేయవలసి వస్తే వలల సాయంతోనే పట్టుబడి చేయాలి. కానీ నీటిని బయటకు తీసి విడిచిపెట్టరాదు. పట్టుబడి చేసిన 10 రోజుల తరువాత బ్లీచింగ్ తో శుద్ధి చేసి తరువాత మాత్రమే నీటిని బయటకు విడిచిపెట్టాలి. మేత యాజమాన్యం విషయానికి వస్తే దానా ఖర్చు 50 నుండి 60% వరకు ఉంటుంది. కాబట్టి దానాను వృధా చేయకుండా వాడటం చాలా ముఖ్యం. నాణ్యత విషయానికి వస్తే రొయ్యల వయస్సు, బరువుకు అనుగుణంగా ప్రోటీన్ శాతం ఉన్న నాణ్యమైన పెల్లెట్ దానాలను మాత్రమే వాడాలి. రొయ్యలు చిన్నవిగా ఉన్నప్పుడు రోజుకు 4 నుండి 5 సార్లు, అవి పెరిగే కొద్దీ 3 నుండి 4 సార్లు దానా ఇవ్వాలి. ముఖ్యంగా రొయ్యలు ఎంత తింటున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫీడ్ ట్రేలను వాడకం ద్వారా చెరువుల్లోని పలు ప్రాంతాల్లో ఫీడ్ ట్రేలను అమర్చి దానా పెట్టిన 1 గంట తర్వాత వాటిని పరిశీలించాలి. ట్రేలలో దానా మిగిలిపోతే తరువాతి డోసు మేతను తగ్గించాలి. ట్రేలు శుభ్రంగా ఉంటే తరువాతి డోసు మేతను పెంచాలి. సరైన దానా యాజమాన్యంతో FCR అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియోను 1.2 నుండి 1.4 లోపు సాధించవచ్చు. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది.
1: ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.
1: ఇంకా రొయ్యల పెంపకంలో ఆరోగ్య యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, రొయ్యలు మనుషులలాగా లేదా ఇతర జీవాలలాగా నిర్దిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ కలిగి ఉండవు. వీటికి కేవలం ప్రాథమిక రోగ నిరోధక వ్యవస్థ మాత్రమే ఉంటుంది. అంటే వీటికి ఒకసారి వచ్చిన వ్యాధికి వ్యతిరేకంగా శరీరంలో తట్టుకునే శక్తి ఉండదు. అందువల్ల రొయ్యల సాగులో ఆరోగ్య యాజమాన్యం అనేది కేవలం రొయ్యలకు మందులు ఇవ్వడమే కాకుండా అవి ఉండే వాతావరణాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం కూడా. రొయ్యల ఆరోగ్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది హోస్ట్ అంటే రొయ్య యొక్క జన్యుపరమైన నాణ్యత. రెండవది రొయ్య ఉండే వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్. ఇందులో నీటి నాణ్యత లేకపోతే నేల స్వభావం అనేవి ముఖ్యమైనవి. మూడవది వ్యాధి కారకాలు అంటే పాథోజెన్. వైరస్, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులు వంటివి సోకడం వల్ల కూడా వ్యాధుల సంభవం జరగవచ్చు. ఈ మూడు అంశాలలో చెరువు వాతావరణం సమతుల్యత కోల్పోయి దెబ్బతిన్నప్పుడు రొయ్య ఒత్తిడికి లోనే అప్పటికే ఉన్నటువంటి బ్యాక్టీరియా లేదా వైరస్లు వాటిపైన దాడి చేసి వ్యాధిని కలిగిస్తాయి. రైతులు ఆరోగ్య యాజమాన్య విషయానికి వస్తే ముందుగా గుర్తుంచుకోవలసిన లక్ష్యం

0: ప్రయోజనాలు ఏంటంటే, రొయ్యలు చెరువు గట్ల వెంబడి రావడం, నీటిపై తేలియాడుతూ ఏదడం, మేతలను తీసుకోకపోవడం, లేకపోతే మేతలు తీసుకోవడం ఒక్కసారిగా తగ్గిపోవడం, లేకపోతే పూర్తిగా ఆగిపోవడం, రొయ్యలు సాధారణ రంగు నుండి పాలిపోవడం అంటే తెల్లగా లేదా ఎర్రగా మారడం, రొయ్యల మొప్పలు నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం వంటి లక్షణాలుంటే వ్యాధి కలిగిందని గుర్తుంచుకోవాలి. రొయ్యల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశాలు మరియు వాటి సూచనల విషయానికి వస్తే, నాణ్యమైన వ్యాధిరహిత రొయ్య పిల్లలు ఆరోగ్యకరమైన సీడ్తోనే మంచి సాగు అనేది ప్రారంభమవుతుంది. నీటి నాణ్యత విషయానికి వస్తే, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, ఉదజన సూచి, ఉష్ణోగ్రత, క్షారత్వం, అమోనియా, నైట్రైట్ వంటి గుణాలు ఎల్లప్పుడూ సరైన స్థాయిలో ఉండాలి. మేత నిర్వహణ విషయానికి వస్తే, రొయ్యలకు అవసరానికి తగ్గ మేతలను మాత్రమే ఇవ్వాలి. అధికంగా మేతలు ఇవ్వడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. చెరువు అడుగు నిర్వహణ అంటే, చెరువు అడుగు భాగంలో మురుగు అనేది అంటే స్లడ్జ్ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సకాలంలో తొలగించాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం, వ్యాధుల్ని కలిగించే కారకాలు చెరువులోనికి రాకుండా నివారించుకోవడం జీవ నియంత్రణ పద్ధతులు. ఇంకా నిరంతర పర్యవేక్షణ, రొయ్యల ప్రవర్తన, మేతలు తినే విధానము, వాటి రంగు, పెరుగుదల, మరణాలు వంటి వాటిపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలి. ఉప్పు నీటి రొయ్యల సాగులో సమస్యలు దానంతటా అవే రావు, మన యాజమాన్య లోపాల వల్ల మాత్రమే వస్తాయి. ఈ ఆక్వా రంగంలో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న రైతులు సైతం కొన్ని సాంప్రదాయ అలవాట్లు లేదా తప్పుడు సమాచారం వల్ల క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు చేస్తూ సాగులో ఇబ్బందులు పడుతుంటారు. ఈ పొరపాట్లను శాస్త్రీయంగా అర్థం చేసుకుని ముందే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అనవసరపు పెట్టుబడులు తగ్గించుకుని పంటను సురక్షితంగా కాపాడుకుని అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చును.
1: రొయ్యలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేసే సమయంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యంగా ఉన్న రొయ్యలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా పాత్రలు నీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రొయ్యలకు తగినంత ఆక్సిజన్ అందేలా చూసుకోవాలి. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరు ఇంతవరకు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు అనే అంశం గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు అందించిన వివరాలు విన్నారు.
2: మీరు ఇంతవరకు వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారు, మత్స్య శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. నైపుణ్యమే నేటి యువతకు బలం, నైపుణ్యమే రేపటి భారతదేశానికి పునాది. చదువు మనకి జ్ఞానాన్ని అందిస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, కొత్త తరహా ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల నేపథ్యంలో కేవలం విద్యార్హత ఒకటే ఉంటే సరిపోదు. ఒక పని చేయగలిగే సామర్థ్యం, దాన్ని సమర్థంగా నిర్వహించగల నైపుణ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్ శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలు

0: ప్రాంతాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది, వారు ఉద్యోగం సంపాదించారా, వారి ఆదాయం పెరిగిందా, సొంతంగా వ్యాపారం ప్రారంభించారా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు విజయం. అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
1: నా పేరు శ్రీవాణి, నేను తిరుపతిలో ఎంఆర్పీ సర్కిల్లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కరి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది, అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్లాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుండి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు, వచ్చాను, నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ హాఫ్ డే హాఫ్ డే ఇచ్చేవారు. నాకు 2025 లో మార్చ్ ఏప్రిల్ లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకుని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకుని, మరి ఇంతకు ముందు భయపడేదాన్ని నేను నేర్చుకుంటానో లేదో. వన్ మంత్ కే నేర్చుకుంటామా అని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్ కే నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకుని రన్ చేసుకుంటాన్నాము. ఇద్దరిది కలిపి మంత్లీ 1 లాక్ కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నాం. చాలా బాగా ఉంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు కలెక్టర్ గారు గాని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్ గాని వచ్చాయి. లోన్ తీసుకుని దాని వల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుని బాగా రన్ చేసుకుంటున్నాం. దీని వల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
2: నా పేరు తిరుపతి నదియా అండి, మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్ లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు, బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్ కి వెయిట్ కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా గానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్ మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చెయ్యాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 మంత్ కి 2 మంత్ కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక కావాలి అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్లమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను, కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్దాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకు ముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే JSS జనశిక్షణ సంతానం. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్, మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 మంత్స్ 90 వర్కింగ్ డేస్ ఉంటుంది. మీకు అన్ని నేర్పిస్తాము, అన్ని మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్ లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాము అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, జేఎస్ఎస్ స్కీమ్ నుంచి, స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చేయొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను.

త్రీ మంత్స్ నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయి అనమాట. మార్నింగ్ 10 to 1, సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్ కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 మంత్స్ బాగా నేర్పించారండి.

0: ఉన్నారు, హస్బెండ్ టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్ మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్ సెట్ అవ్వక ఇది చేయకుండా. సో ఏంటంటే ఈ జేఎస్ఎస్ స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము, 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట, మేము నేర్చుకున్నాము, మాకి వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుందని తెలీదు, వేసిస్తుంటే వావ్ నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే, వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ జేఎస్ఎస్ జనశిక్షన్స్ అంతా అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
1: నా పేరు నాంబాకం ఎన్ మంజుల, నాది తిరుపతి ఆటో నగరు అంబేద్కర్ కాలనీ. 2018లో నాకు మ్యారేజ్ అయ్యింది, అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కు పంపించలేదు, తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గానే షాప్ పెట్టుకున్నాను, ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను, మా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా గాని మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకుని బాగా నేను స్వయంగా మంత్లీ 20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్ కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము, కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
2: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు, ఏదన్నా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు, తనకు వచ్చే సాలరీ సరిపోదన్నమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదన్నా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాస సంఘంలో ఉండేదాన్ని. అప్పుడు తెలిసింది నాకు జేఎస్ సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత రాసి సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత రాసి బిల్డింగ్ దగ్గర నెంబర్ ఇచ్చిపోయాను, తర్వాత వచ్చి కాల్ చేశారు నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను, దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నాలుగురితో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా ఒక స్టేజ్ ఫియరెన్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండదు. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాశిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు 20,000 దాంట్లో పెట్టుకుని ధైర్యం చేసేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకో అనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నాకు ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా లాంటి ఆడవాళ్ళు ఇంటికాడు ఉంటారు. సో ఒక్క రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలంటే ఇచ్చే అతనైతే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలోనే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలాగా 10,000 అనేది మీరు ఒక లక్షల్లో సంపాదించాలని అనుకుంటున్నాను.
3: అందరికీ నమస్కారం, నా పేరు కుట్టెప్ప గారి శ్రీ హిమలత, తిరుపతి చిగురువాడ కుత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే మా పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి, మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి, వేలు వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమత మనకి లేదు, ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఎడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి. తన పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర తెలుసుకొని నాకైతే చెప్పింది, మేము ఈ రాస్ సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్లో నేమ్స్ రాసేసి వెళ్ళాము, తర్వాత మా

0: కాల్ చేశారు. కాల్ చేస్తే మేమిద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్స్ అన్నమాట, టైలరింగ్, బ్యూటిషియన్, ఆరి వర్క్, అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకుని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకొని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగ్, ఆరి వర్క్ అన్నీ ఒకే షాప్లో పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుండి ఎట్లా బయటపడ్డానంటే, ఈ రాష్ట్ర సంస్థకి వచ్చి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా, నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 రూపాయలు ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు, దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
1: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:59:16.

0: సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: అభిమాన శ్రోతలకు శుభాకాంక్షలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీరు వాట్సాప్ మెసేజ్ పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ 7901084415. ఈ నెంబర్కు మెసేజ్ చేసి మీరు కోరిన పాటలు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా మన అభిమాన శ్రోతలైతే చాలా మెసేజ్లు పంపినారు, అవేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ మండే మేడం గారు అంటున్నారు. మీకు కూడా హ్యాపీ మండే అండి. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో ముద్దుల ప్రేయుడు సినిమా నుండి సిరి చందనపు చెక్కలాంటి భామ అనే పాటను దయచేసి మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకటభావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు,

తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు తాటిపత్తి గ్రామ చేనేత కార్మికుల అందరి కోసం ప్రసారం చేయండి మేడం గారు అంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పగలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి వీరు కోరుతున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి ధన్యవాదాలు. హలో అభిరుచిలో మా కోసం ముత్యాల ముగ్గు చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించండి అని కోరుతున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశ్వరెడ్డి, సావిత్రి రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. ఈరోజు మా చిన్న మనవడు ఇవాన్స్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆకాశవాణి సింహపురి వారి ఆశీస్సులు కోరుతూ హలో అభిరుచిలో మా కొరకు తాత మనవడు చిత్రం నుంచి ఈనాడే బాబు నీ పుట్టినరోజు అనే పాటను వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు, థ్యాంక్ యూ అని కూడా అంటున్నారు. ఓకే అండి, మీ మనవడికి ఆకాశవాణి సింహపురి తరపున శుభ ఆశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. కార్యక్రమంలో ఇప్పుడు మనం ముద్దుల ప్రియుడు చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో గుడ్ ఈవినింగ్ ప్రసన్న లక్ష్మణ్ గారు బాగున్నారా అంటున్నారు. మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష డేనియల్. ఈరోజు వనితావాణిలో మీరు ప్రసారం చేసిన పాటలు చాలా చాలా బాగున్నాయి, ధన్యవాదాలు. హలో అభిరుచి వాట్సాప్లో మాకు ఈరోజు అమ్మ రాజీనామా సినిమా నుంచి ఎవరు రాయగలరు అనే పాటను ప్రసారం చేయగలరు అంటున్నారు. కోరుతున్న శ్రోతలు డేనియల్, అనుష, ఎలీషా, యనోషు. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. మన శంకర వరప్రసాద్ చిత్రంలోని మీసాల పిల్ల అనే పాటను తప్పకుండా మా కోసం వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. ప్లీజ్ ప్లే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో నుంచి నేను బటర్ఫ్లై సాంగ్ని ప్లే చేయండి అని నమస్తే అంటున్నారు. మీకు నమస్తే అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుబర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్ అమీర్, చాబాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, పెజవాడ మాలద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్, వీరందరూ కూడా కొత్త జీవితాలు సినిమా నుంచి మాకు పొంగిపొరలే అందాలెన్నో అనసు అనే సుమధుర గీతాన్ని ప్రసారం చేయగలరని మనవి అంటున్నారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఎఫ్ఎం కేంద్రం, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి వీరు కోరుతున్నారట. చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక అందరి కోసం సిసింద్రి మూవీలో నుంచి ఆటాడుకుందాంరా అనే సాంగ్ని మా కోసం వినిపించండి ప్లీజ్ అంటున్నారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం గారు, సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్. ఇక గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య ఈరోజు అడుగుతున్న పాట సరిలేరు నీకెవరు మూవీ నుంచి మహేష్ బాబు, రష్మిక మంతన్న నటించిన మూవీలో పాట అబ్బబ్బా ఎంత ముద్దుగున్నాడే అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. పాలెంపోలయ్య వారి కుటుంబ సభ్యులు అందరి కోసం అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మన అభిమాన శ్రోతలు తెలియజేస్తున్నారు, భైరవ ద్వీపం సినిమాలోని ఘాటైన ప్రేమ ఘటన అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యుష, దిలీప్, హన్విత ఇక బాలమిత్రులు కథ సినిమాలో గున్నమామిడి కొమ్మ మీద అనే పాటను వినిపించగలరని మనవి అంటున్నారు. జేరుపూతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. మజ్ను చిత్రంలోని ఇది తొలిరాత్రి అనే పాటను మా అందరి కోసం వినిపించగలరు అంటున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యులు. యువరాజు మూవీలో నుంచి గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. గుడ్ ఈవినింగ్ మేడం, నాకు శ్రీమంతుడు మూవీలో నుంచి బులి బులి ఎర్రని బుగ్గల దాన అనే సాంగ్ని వినిపించండి అంటున్నారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. అందరికోసం ఈ పాట

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి, వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో మన అభిమాన శ్రోత నమస్తే శుభ సాయంత్రం ప్రసన్నలక్ష్మి గారు అంటున్నారు. మీకు కూడా నమస్తే శుభ సాయంత్రం అండి. బిలేటెడ్గా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటారు. మీకు కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమంలో పండంటి కాపురం చిత్రంలో మనస కవ్వించకే నన్నిలా అనే పాటను వినిపించగలరు అంటున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త. ఇక హాయ్ అంటున్నారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. హలో వాట్సాప్ అభిరుచిలో ఇరుముడి చిత్రంలో నుంచి ఏవండోయ్ బావగారు అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. నమస్కారం మేడం అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. మా కోసం పచ్చని కాపురం నుంచి వెన్నెలైనా చీకటైనా అనే సంగతి వినిపించండి అంటున్నారు నిజామాబాద్ జిల్లా తాళారాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని అందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో మధుసూదన్ రావు గారు కోరుతున్నారు పాపినేని పాలెం నుంచి నేనున్నాను మూవీలో నుంచి ఏదైనా ఒక పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. హాయ్ అభిరుచి, నెల్లూరు ఎఫ్ఎం ఆర్జే గారికి గుడ్ ఈవినింగ్ అంటారు. మా కోసం లవ్ స్టోరీ చిత్రం నుంచి సారంగధర్య అనే సాంగ్ని వినిపించగలరు అని కోరుకుంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుండి. నేనున్నాను చిత్రంలో నుంచి నూజువీడికెళ్ళిన అనే సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు పాపినేనిపాలెం నుంచి మధుసూదన. ఇక హాయ్, ఓకే, చిత్రం గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి వయస్సు వయస్సు వరుస గుణదనే పాటని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. గుడ్ ఈవినింగ్, నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాలి, ఏదైనా పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. ఇక థ్యాంక్ యూ ప్రసన్నలక్ష్మి మేడం గారు, నమస్తే అన్నారు. మీకు కూడా థ్యాంక్స్ అండి మెసేజ్ పంపినందుకు. నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్, మా కోసం ఒక మంచి పాటను ప్రసన్న మేడం గారు వినిపించాలని కోరుచున్నాము అంటున్నారు. ఓకే అండి. అలాగే హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం, ఆర్జే ప్రసన్నలక్ష్మి గారు బాగున్నారా అంటున్నారు. మేము బాగున్నామండి, మీరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాము మేడం అంటున్నారు. థ్యాంక్స్ అండి, వెరీ హ్యాపీ మేడం. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి చెప్తున్నారు వీరు. ఇక ధన్యవాదాలు ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు. ఓకే అండి, గుడ్ ఈవినింగ్ మేడం, నా పాట వినిపించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా వసంతం చిత్రంలో నుంచి గాలి చిరుగాలి అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఎదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, ముసాపేట నరేష్ గ్రామ ప్రజలందరి కోసం కూడా అట. ఈరోజు హలో అభిరుచి కార్యక్రమంలో మీరు ప్లే చేసిన సాంగ్ సూపర్ మేడం గారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి సోమనాథం జనార్దన్ రావు గారు. ఇక ప్రేమాభిషేకం చిత్రం కోసం నా కళ్ళు చెబుతున్నాయి అనే పాటను కోరుతున్నారు ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి. అందరి కోసం నేనున్నాను చిత్రం నుంచి ఈ పాట.

0: సంపుటి, ఇది మీ హలో అభిరుచి.
1: ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మెసేజ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: వెళ్లి యూఆల్ పైన క్లిక్ చేయండి, అందులో ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కేక్ నగరంలో ఈ రోజు సమావేశమయ్యారు. సెమికాన్ 2.0 పథకంతో రానున్న పదేళ్ల కాలంలో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ఈ రోజు పాల్గొని ప్రసంగించారు. దేశం సాంస్కృతిక వారసత్వం విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 85% మంది మహిళలే అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమవంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్ట్రపతి సూచిస్తూ,
1: ఫ్యాషన్ టెక్నాలజీ భీ ఐసా క్షేత్ర హే జిస్మే విశ్వ స్తర పర్ భారత్ కి భూమికా బఢానే కో ఓపార్ సంభావనా హై. ఆప్కో ఇస్ అవసర్ కా లాభ్ ఉఠానా చాహియే. ఇస్ ప్రయాస్ మే ఆప్ పరణ రఖే కి ఆప్కి సోచ్ వైశ్విక హో లేకిన్ ఆప్కి జడే ఆప్నే మిట్టీ కి విశిష్టతా ఔర్ జీవన్ మూల్య సే జుడే. ఇస్ తరహ ఆప్ నా కేవల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ బనేంగే బల్కి భారత్ కి

0: विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
1: షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని కిర్గిస్థాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు పలువురు దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకుడు సదిర్ జపరోవ్తో సమావేశమై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అంతకుముందు ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పాషిన్యాన్తోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రక్షణ, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాలలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇక రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బిష్కెక్లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. జాతీయ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం ఇరుదేశాల ఉమ్మడి విధానంగా ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. భవిష్యత్లోనూ ఇదే విధానం ఇరుదేశాలకు మార్గదర్శక సూత్రంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ అంశంపై భారత్, రష్యా దేశాలు నిరంతరం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తోందని, ఇకపై కూడా అదే వైఖరిని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. యుద్దంలో గడిచే ప్రతిరోజు మానవాళిని మరింత వెనక్కి నెడుతుందని, అదే సమయంలో శాంతి దిశగా వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశలు, ఉత్సాహాన్ని నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిపుణ్ జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన నౌకాదళ ప్రత్యేక నీటి అడుగు సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు. జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను సాధించే అవకాశముందని, అంతర్జాతీయ సెమీకండక్టర్ విలువ గొలుసులో భారత్ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: దేర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అమంగ్ ది గ్లోబల్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ దాట్ ఇండియా ఇస్ డెఫినెట్లీ ది రైట్ ప్లేస్ ఫర్ మేకింగ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది కమింగ్ డెకేడ్స్ అండ్ దాట్ ఈస్ క్లియర్లీ డెమోన్స్ట్రేటెడ్ బై ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ విచ్ హావ్ బీన్ అప్రూవ్డ్ ఇన్ ది Semicon 1.0 from 13 months from the date of groundbreaking the commercial production started so that pace is what has given a confidence to the global industry.
1: Swachhata Pakhwada 2026 ను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా

ఎరువుల శాఖ అధికారులు సిబ్బందితో కలిసి ఆయన ఈరోజు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించనున్నారు. 2 వారాల పాటు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరగనుంది. ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా తొలగించడం, వాటి స్థానంలో వస్త్ర సంచులు, పునర్వినియోగించగల సీసాలను ఉపయోగించడంపై ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. స్వచ్ఛతా పక్వాడాలో పరిశుభ్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహనను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% జీడీపీ వృద్ధి సాధించడం ఒక అద్భుతమైన విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. చమురు ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ వృద్ధి సాధించడం దేశ ప్రజల సమష్టి శక్తి, పట్టుదలకు నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరుకు ప్రజల కృషే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహిస్తున్న విధానం మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడికి మరిన్ని ఆర్థిక అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. రిటైల్ విక్రయాల్లో యాసిడ్ను పూర్తిగా నిషేధించాలా లేదా మరింత కఠినమైన నిబంధనలతో నియంత్రించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. 2013లో యాసిడ్ రిటైల్ విక్రయాలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యాసిడ్ దాడుల బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లోగా రూపొందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వస్త్రరంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలతో బిష్కెక్ నగరంలో ఈరోజు సమావేశమయ్యారు. సెమీకాన్ 2.0 పథకంతో రానున్న 10 ఏళ్ల కాలంలో 100,000 సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్ భారత నౌకాదళంలోకి ఈరోజు జలప్రవేశం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: फिर हम आपके साथ जरूर उपस्थित होंगे। तो श्रोता, तब तक के लिए आपका दोस्त मुश्ताक को दीजिए इजाजत।
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణగారి వీణావాద్యం వింటారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి కాంబోజి రాగంలో ఆది అటతాళవర్ణం స్వాతి తిరునాళ్ రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ కెవి కృష్ణ గారి వీణావాదనం వింటున్నారు. ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఇప్పుడు ఏమనినే ముఖారి రాగం ఆదితాళం సుబ్బరాయ శాస్త్రి వారి రచన.

0: ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కేవీ కృష్ణ గారి వీణావాదన విన్నారు. శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ సహకారం. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: Acharya has won his maiden men's single title at the WTT Fedor Olomouc tournament in Czech Republic. The world number 78 defeated third seed Denis Kozel of Slovenia 3-1 in the final. Ankur had earlier secured the men's doubles gold with compatriot Akash Pal. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.